ആകാശവാണി വിശാഖപട്ടണം കേന്ദ്രം. ശാലിവാഹന ശകസംവത്സരം 1948, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ నెల 13వ తేదీ శనివారం, 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5 గంటల 57 నిమిషాల

జ్యేష్ఠమాసం 23వ తేదీ, సమయం 5:59:22. దేశభక్తి గీతం వింటారు. జై జవాన్ జై కిసాన్ బృందగానం, రచన శ్రీ కేఎల్ఎన్ ఆచార్య, సంగీతం డాక్టర్ వి బండారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:17 మరికొద్ది క్షణాలలో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలీజ్.

0: అన్నమాచార్య కీర్తనలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత శ్రీ చిర్రావూరి శ్రీరామశర్మ.
1: సత్సాంగత్యం ధర్మార్థకామములు అనే మూడు పురుషార్థములతో పాటు మోక్షమును కూడా సిద్ధింపచేస్తుంది. మోక్షమునందు ఇచ్ఛ కలవారు ఏకస్తభో దురధ్యాయి అనే సూక్తిని అనుసరించి ఏకాంత సాధకులు కావాలి. కానీ లోకంలో జీవించి ఉన్నంత వరకు సర్వవిధములుగా ఇతర సంబంధం లేకుండా ఉండడం సాధ్యము కానిది. అందువలనే సంగస్సర్వ ఆత్మనాత్యాజ్య సచేత్యక్తుం నశక్యతే సద్భిస్సహ కర్తవ్య సంతస్సంగస్య భేషజం అన్నారు. అంటే సంగము సర్వాత్మనా విడవతగినదే, అట్లు విడుచుడు శిక్ష్యము కాని ఏడలా, సజ్జనులతోటి సంగతియే కర్తవ్యమై ఉంటుంది. కారణమేమంటే సజ్జనులు సంగతి వలన కలిగే దుష్టతారోగమునకు ఔషధము వంటి వారు అని దీని భావం. కావుననే శ్రీ శంకర భగవత్పాదులు వారు ముముక్షమునకు సాధనములను ఉపదేశిస్తూ సాధన పంచకంలో కామ్యే మతి త్యజ్యతాం ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతాం అని ఈ మొదలగు వాక్యాల్లో కామ్యబుద్ధి పరిత్యాగము, ఆత్మజ్ఞానేచ్ఛ కలిగి ఉండుట ఇటువంటివి కర్తవ్యముగా చెబుతూ చివరకు గృహము నుండి సంబంధములను త్రించుకుని వెడలిపోవలసినదిగా చెబుతూ కూడా సంగస్సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢాధీయతాం అని సజ్జనులతో సహవాసమును మాత్రం విధించి ఉన్నారు. ఈ సజ్జన సహవాసమే మోక్షమునకు కూడా సాధనముగును అని వక్కాణిస్తూ

అని సజ్జన సాంగత్యం వలన లౌకిక విషయముల యందున్న సంగము పోతుంది, నిస్సంగత్వం ఏర్పడినందువలన మోహము తొలగిపోతుంది, మోహం పోయిన పిమ్మట నిశ్చలమైనటువంటి స్వభావం సిద్ధిస్తుంది, నిశ్చల స్వభావం వలననే జీవన్ముక్తి వస్తుంది అని విదేహముక్తి కంటే దుస్సాధ్యమైన జీవన్ముక్తికి కూడా బీజము సత్సాంగత్యమే అవుతుంది అని తెలిపారు. అట్లే శ్రీ శంకర భగవత్పాదకృతమగు చర్పట పంజరికా స్తోత్రము అనే వేదాంతార్థబోధకమైన గ్రంథంలో కూడా గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాజ చవిత్తం అని చెప్పారు. ఇందులో గీతా విష్ణునామ సహస్ర పారాయణము, శ్రీకాంతుడకు విష్ణుని యొక్క రూపధ్యానము వీటితో పాటుగా సజ్జన సంగము, దీనులకు ధనమును త్యాగము చేయుట అనునవి ముక్తికి సాధనములుగా చెప్పారు. కావున సత్సాంగత్యము ముక్తిహేతువు కూడా అవుతున్నది. ఈ విధంగా

పరమపురుషార్థముకు మోక్షహేతు అవడంతో పాటుగా త్రైకాలిక శుభములకు కూడా హేతువవుతున్నది ఈ సజ్జన సాంగత్యం. దానినే మాఘుడనేటటువంటి మహాకవి శిశుపాలవధము అనే కావ్యంలో శ్రీకృష్ణ నారద సమాగమంలో ప్రతిపాదిస్తారు. హరత్యఘం సంప్రతి హేతురేష్యత శుభ

0: ద్వారకకు వచ్చినటువంటి నారదునితో శ్రీకృష్ణ పరమాత్మ అంటారు, ఓ మునీశ్వర, శరీరధారులైనటువంటి జీవులకు మీ వంటి వారి దర్శనం వలన దర్శన మాత్రము చేతనే వర్తమానములు గల పాపములన్నయూ నశిస్తాయి. పూర్వాచరితములైనటువంటి పుణ్యములు ఉంటేనే కానీ ఇటువంటి మీ దర్శనము లభించదు. పూర్వపుణ్యములకు ఇది ఫలముగా కనపడిందన్నమాట. అంటే మహాత్ముల సందర్శనం వలన ఈ మానవుడు లోగడు పుణ్యములను ఆచరించినట్లుగా తెలుస్తూ ఉంటుంది. ఈ దర్శనము రాబో కాలమున కలుగనున్న శుభములకు కూడా హేతు అవుతున్నది. కావున దర్శనాదేవ సాధవ అనే సూక్తిని అనుసరించి మీ వంటి వారి దర్శనము జీవునకు కాలత్రయమునందు కల యోగ్యతను సూచిస్తూ ఉంటుంది అని వివరించారు. సజ్జనులపై భక్తి కలిగి వారితో ప్రేమరూపమైనటువంటి సంగతి శ్రేయోదాయకమవుతుంది అని జగత్ప్రసిద్ధమైన విషయం. కావున సర్వశుభహేతువుకు సత్సాంగత్యమును సర్వులు ఎల్లవేళలా అభిలషింపవలసి ఉన్నది.
1: శ్రీ చిర్రావూరి శ్రీరామశర్మ వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తరువాతి అంశం కొద్ది క్షణాల్లో. అంతవరకు విరామ సంగీతం వింటారు.

కొన్ని సమస్యలు మనం ఎంత ప్రయత్నించినా పరిష్కారం కావు. అది మనల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. కానీ చాలా రోజుల తర్వాత తెలుస్తుంది, దానికి ఒక చిన్న చిట్కానే సరిపోతుంది, చాలా సులువుగా దాన్ని పరిష్కరించుకోవచ్చు అనేది అర్థమవుతుంది. అరే, ఇప్పటివరకు మనకు తెలియలేదే, చాలా సులువుగా ఉందే అని అనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటి మన వ్యవసాయంలో చూసుకుంటే ప్రధానంగా మన పంటల్లో వచ్చేటువంటి వేరుకుళ్ళు కానీ, కాండం కుళ్ళు కానీ, వడలు తెగులు కానీ, ఇలాంటివి మనల్ని బాగా ఇబ్బంది పెడతా ఉంటాయి. టమాటాలో కానీ, శనగలో కానీ, వేరుశనగలో కానీ, కందిలో కానీ, ఇలాంటి చాలా పంటల్లో భూమి ద్వారా వేరు కాసించి వేరులోంచి పైకొచ్చి మరి వడలు తెగులు లాంటి తెగుళ్ళను కూడా అవి చేస్తూ ఉంటాయి. వీటిని పరిష్కరించుకోవడానికి మనం ఎంతసేపు పైన మందు కొట్టుకున్నా కూడా తగ్గదు. ఎందుకు? దాని ప్రధాన కారణం ఎక్కడి నుంచి వచ్చింది? భూమి లోపల ఉన్నటువంటి ఒక రకమైనటువంటి బూజు ఆశించి ఆ వేరులోకి పోయి వేరులోంచి పైకి వస్తుంది కాబట్టి మనం పై

పైన మందు కొట్టినా ఆకులంతా తడిచేలా కొట్టినా ఒక్కోసారి ఉపయోగపడతాం. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే, భూమిలో ఉండి లోపల మన పంటకి ఆశిస్తుంది కాబట్టి పైన మందు కొడితే సరిపోదు, భూమి లోపలికి పోయి మనం మందు కొట్టలేము. అయినప్పటికీ కూడా భూమి లోపల ఉన్నటువంటి మరొక రకమైనటువంటి బూజే దాన్ని నియంత్రించడానికి ఉపయోగించవచ్చు అని అర్థమైంది. మామూలుగా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని. అట్లాగే ఈ వేరుకుళ్ళు కానీ, కాండం కుళ్ళు కానీ, వడలు తెగులు కానీ, లేకపోతే కాయకుళ్ళు కానీ, ఇలాంటి భూమి ద్వారా వ్యాపించేటువంటి రకరకాల తెగుళ్ళను నియంత్రించడానికి మనకి మరొక రకమైనటువంటి బూజే ఉపయోగపడుతుంది. ఇవన్నీ బూజు కారకాలే. మనం ఉపయోగించేది కూడా ఒక రకమైనటువంటి బూజే. ఆ బూజును ఉపయోగించే వీటిని నియంత్రించవచ్చు. దాని పేరే ట్రైకోడెర్మా. ఈ ట్రైకోడెర్మా అనేది మరి మనకి మిత్రబూజు. ఇది నేలలో ఉంటాను ఉంటుంది. కాకపోతే మనము ఎక్కువగా మరి రసాయనిక ఎరువులు వేయటం వల్ల కానివ్వండి, సేంద్రియ పదార్థం సరిగ్గా భూమిలో కలపకపోవటం కానివ్వండి, ఇలా రకరకాల కారణాల వల్ల మన భూముల్లో ఈ మిత్రబూజు తగ్గిపోయింది. అందుకనే ఈ రోగాలన్నీ ఎక్కువ అవుతున్నాయి. సహజంగానే ఉంటుంది కొన్ని చోట్ల. ఒకవేళ మనం చేసేటువంటి వ్యవసాయ పద్ధతుల వల్ల అది లేకపోయినా, బయట ఇప్పుడు జీవనియంత్రణ ప్రయోగశాలలో కానీ పరిశోధనా కేంద్రాల్లో కానీ దీన్ని ఎక్కువ చేసి ఉత్పత్తి చేసి ఆ ట్రైకోడెర్మా అనేటువంటి బూజుని పొడి రూపంలో మనకు అందిస్తూ ఉన్నారు. దాన్ని తెచ్చుకొని మనం కనుక భూమిలో బాగా కలయబెడితే లోపల మన పంటకు నష్టం చేసేటువంటి ఈ వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, వడలు తెగులు ఇలాంటి వాటికి సంబంధించినటువంటి బూజులన్నీ కూడా మన పంట వేర్లలోకి పోకుండా చేస్తుంది. అట్లాగే ఇలానే ఉపయోగపడేటువంటి మరో సూక్ష్మజీవి కూడా మనకుంది, సూడోమోనాస్ అనేటువంటి ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా. ఇది కూడా మనం ఉపయోగించుకొని రకరకాల తెగుళ్ళను నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆవరిలో వచ్చేటువంటి అగ్గి తెగుళ్ళు లాంటి తెగుళ్ళని మనం నియంత్రించుకోవచ్చు. ఇది కూడా మనకి పొడి రూపంలో దొరుకుతుంది. దాన్ని కూడా మనం వాడుకోవచ్చు. ఇది మనము రెండు రకాలుగా వాడుకోవచ్చు, ట్రైకోడెర్మా విరిడి కానీ లేకపోతే సూడోమోనాస్ కానీ. వీటిని విత్తన శుద్ధికి వాడుకోవచ్చు, లేదా భూమిలో కలిపి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ భూమిలో మరి ఇది పెరగాలి అంటే, బాగా అభివృద్ధి చెందాలి అంటే దానికి ఆహారం కావాలి. దానికి ఆహారం ఏంటి? సేంద్రియ పదార్థం. అందుకే మనము వీటిని భూమిలో కలిపే ముందు సేంద్రియ పదార్థంతో ముందు కలిపి, అలా కలిపినటువంటి సేంద్రియ పదార్థాన్ని భూమి అంతా కూడా చల్లి తర్వాత దుక్కిలో దున్నేసుకున్నట్లయితే భూమి లోపలికి వెళ్తుంది. అక్కడ ఇది గనక బాగా విస్తరిస్తే నష్టం చేసేటువంటి బూజులు చాలా వరకు తగ్గిపోతాయి. ఎప్పుడైతే మనం విత్తనం వేస్తామో, విత్తనం వేసేటప్పుడు విత్తనానికి కూడా ఇది చుట్టూ కూడా పట్టించి మనం కనుక విత్తనం వేసినట్లయితే ఆ విత్తనం చుట్టూ కూడా ఇది బాగా పాకుతుంది. కాబట్టి బయట నుంచి వేరే చోట నుంచి వచ్చేటువంటి బూజులన్నీ కూడా మన విత్తనం దగ్గరికి, అయితే మొలక దగ్గరికి, వేర్లు వస్తే వేర్లు దగ్గరికి రాకుండా ఇది ఒక రక్షణ కవచంలాగా భూమిలో ఉంటుంది. అలా కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ట్రైకోడెర్మా విరిడిని, సూడోమోనాస్ని మనము జీవనియంత్రణ ప్రయోగశాలలో కానీ, పరిశోధనా కేంద్రాల్లో కానీ, కృషి విజ్ఞాన కేంద్రాల్లో కానీ తెచ్చుకొని వాడుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా మనము విత్తన శుద్ధి చేయాలి అనుకున్నట్లయితే ఒక కేజీ విత్తనానికి 10 గ్రాములు ట్రైకోడెర్మా విరిడి సరిపోతుంది. అలాగే మనము భూమిలో కలపాలంటే ఒక 100 కిలోలు పశువుల పెండ, ఒక 2 కిలోలు ట్రైకోడెర్మా విరిడి, దాంతోపాటుగా మనము ఒక 5 నుంచి 10 కిలోలు ఈ వేపపిండి కలుపుకొని మనము బాగా మాగబెట్టి ఒక 10 రోజులు మనం అది కూడా బాగా అభివృద్ధి చెందేలా చేసుకోవాలి. దానికి మనం ఏం చేయొచ్చు? పొరల పొరలగా పశువుల బండ బాగా చీకింది వేసేసుకొని దాని మీద ఈ ట్రైకోడెర్మా విరిడి పొడిని చల్లుకుంటూ మళ్ళీ ఇంకొక పొర పేడ, అలాగే దాని మీద మళ్ళీ ట్రైకోడెర్మా విరిడి వేసుకుంటూ పైన ఒక గోనె పట్టిని కప్పి నీడ ప్రాంతంలో పెట్టుకొని ఇదంతా పై పైన మనం ఉదయం సాయంత్రం నీళ్లు చల్లుతున్నట్లయితే కనుక 10 రోజుల్లో బాగా ఈ బూజంతా కూడా అభివృద్ధి చెందుతుంది. దాన్ని తీసుకెళ్ళి మనం భూమిలో కలయిదున్నట్లయితే మనకి మంచిగా ఈ ట్రైకోడెర్మా విరిడి అనేది భూమిలో అభివృద్ధి చెంది తర్వాత పంటలకు నష్టం చేసేటువంటి

0: రోగకారకాలన్నీ కూడా అభివృద్ధి చెందకుండా ఇది మన పంటను రక్షిస్తుంది. కాబట్టి వీటి వాడుకను అలవాటు చేసుకోవాలి మనం. చాలా సులువుగా ఖర్చు లేకుండా ఇంత మొండి తెగుళ్ళని, వేరుకుళ్ళు కానీ, కాండం కుళ్ళు కానీ, వడలతుగులు కానీ, చాలా కష్టంతో కూడుకున్న పని వాటిని నియంత్రించడం అనేది, మరి ఈ తెగుళ్ళని నివారణ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఆ పనంతా కూడా ఇలాంటి మిత్రభూజులు చేస్తున్నాయి కాబట్టి వాటిని సద్వినియోగపరుచుకున్నట్లయితే కనుక మన పంటల్లో మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వాన కురుస్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా సంభవిస్తుంది. రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం విన్నారు. ఇంతకు మించి పెద్ద మార్పు ఏమీ ఉండదు.

ఈ ప్రసారంలో 7:15 ఉదయ సమీరాల్లో కవన విజయం సమస్యాపూర్ణ కార్యక్రమం ఉంటుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:44:41. మరికొద్ది క్షణాలలో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని మూతడక గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడ్కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హాజరవుతారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత రెండేళ్లుగా రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములయ్యారని, అభివృద్ధి, సంక్షేమం సుపరిపాలనా ధ్యేయాలుగా, ప్రజాక్షేమమే పరమావధిగా, నవ్యాంధ్ర ప్రగతి రథాన్ని ముందుకు నడిపేందుకు పునరంకితమవుతున్నట్లు తెలిపారు. తిరుపతిలో నిన్న నిర్వహించిన రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ సభను జయప్రదం చేసిన ప్రజలకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. రాజధాని అమరావతి పరిధిలోని మోదడక గ్రామంలో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 26,00,00,000 తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన చర్యలను వేగంగా చేపట్టాలని సూచించారు. గ్రామంలో నిన్న పర్యటించిన ఆయన గ్రామసభలో భాగంగా రైతులతో సమావేశమయ్యారు. గ్రామసభకు స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అడిషనల్

0: కమిషనర్ భార్గవతేజ తదితరులు హాజరయ్యారు. తెలంగాణలోని దుండిగల్లో ఉన్న ఎయిర్ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఈరోజు నిర్వహించనున్నారు. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ పూర్తయిన సందర్భంగా ఈ పరేడ్ జరగనుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వెల్లడించారు. సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ విజయవాడ గూడూరు రైల్వే సెక్షన్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. విజయవాడ డివిజన్ డిఆర్ఎం మోహిత్ సోనాకియాతో కలిసి కృష్ణా కెనాల్ పెదవడ్లపూడి మధ్య మూడో లైన్ పనులు, అలాగే తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన నిన్న సమీక్షించారు. బిట్రగుంట క్రూ లాబీలో సిబ్బంది సంక్షేమ సదుపాయాలను పరిశీలించారు. మౌలిక వస్తువుల అభివృద్ధి, భద్రతా ప్రమాణాల పెంపు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సందీప్ మాధూర్ సూచించారు. విద్యా పరిశోధనా సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో నిన్న నిర్వహించిన DG100X కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నాయకత్వ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
1: that we need to prepare the young minds for the next generation technologies, generation industries, ranging from AI, electronics, manufacturing, to data centers, to semiconductors, to critical minerals. There is so much of opportunities that the great state of Andhra Pradesh is offering, and we need to prepare the youth for it. And this is where I believe education and economic development become inseparable.
0: తెలంగాణ పల్లెలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా, వలసల తగ్గింపు వంటి లక్ష్యాలతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ పథకంలో భాగంగా గత 12 ఏళ్లలో తెలంగాణకు 143 కోట్ల 23 లక్షల పనిదినాలు కల్పించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఫలితంగా కార్మికులకు 34,639 కోట్ల రూపాయల వేతనాలు చెల్లించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి కల్పన, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు సహా అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం పేరుతో ప్రచారం మాత్రమే జరిగిందని, శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలు, చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. విద్యుత్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు, బస్సు ఛార్జీలు పెరగడంతో ప్రజలపై ఆర్థిక భారం అధికమైందని ఆరోపించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఆవులదట్ల గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ సంస్థ సహకారంతో నిన్న నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నదైతే దయచేసి అందరూ ముందుకొచ్చి ఈ సంస్థతో ఐఆర్సీఎస్ కానీ లేదంటే జీజీహెచ్ కానీ లేదంటే ఈవెన్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ కానీ వాళ్ళతో టైఅప్ చేసుకొని బ్లడ్ ఇవ్వాలని కోరుతున్నాను. మన జిల్లాలో అనీమియా పేషెంట్స్ ఉన్న జిల్లా అది కాబట్టి మనకు ఎక్కడైనా అంటే డెలివరీస్ అయినప్పుడు కానీ లేదంటే మేజర్ సర్జరీస్ అయినప్పుడు కానీ రకరకాల బ్లడ్ కావాల్సిన అవసరం అయితే వస్తుంది. ఖచ్చితంగా ఆ క్వాంటిటీ ఉన్నది అయితేనే మనం లైఫ్ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వస్తారని అనుకున్నాము.
0: కృత్రిమ మేధ, డ్రోన్లు, యాంత్రీకరణతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిన్న నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా కొత్త మార్పులకు దిక్సూచిగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిలవాలని సూచించారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ పురోగమిస్తుందని, అది ఉత్పత్తికే పరిమితం కాకుండా ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి

అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీరామ్జీ అమలుకు సన్నద్ధం కావాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు, అదనపు సమన్వయకర్తలు, అనుబంధ శాఖల అధికారులకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ షణ్ముఖకుమార్ సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో అధికారులకు విబిజీరామ్జీ అమలుకు సంబంధించి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను వివరించారు. ఖరీఫ్ సాగు కోసం రైతులకు ప్రభుత్వం రాయితీపై అందించే వేరుశనగ విత్తనాలు ఈరోజు నుంచి రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేయనున్నట్లు అనంతపురం జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ సాలూరెడ్డి తెలిపారు.

0: మంది రైతులు విత్తనాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు వాయువ్య బంగాళాఖాతమంతటా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా తమిళనాడుపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారి నారాయణ పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వివరించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని మోతడక గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హాజరవుతారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్వః స్లోవాక్ గణరాజ్యం ప్రతి ప్రస్థాష్యతి. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ అస్యాం యాత్రాయాం స్లోవాక్ దేశస్య ప్రధానమంత్రిణా ఫికో ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి, తథా చ సహకారస్య నూతనాన్ మార్గాన్ అన్వేషయిష్యతి. ప్రవాసావధౌ ప్రధానమంత్రీ రాష్ట్రపతినా పెలిగ్రిని ఇత్యనేన సహాపి మేళనం కరిష్యతి. ద్వైపాక్షిక వ్యాపారే నిరంతర వృద్ధేః దృష్ట్యా ప్రధానమంత్రిణః యాత్రాయాః మహత్వం వర్ధతే. యచ్చతుర్విశత్యధికద్విసహస్రతమే వర్షే 1 బిలియన్ US డాలర్ పరిమితం అతిక్రమ్య గతవర్షే 8.1 బిలియన్ US డాలర్ పరిమితం ఆసీత్. అనయా యాత్రయా యూరోపీయ సంఘస్య సదస్య రాష్ట్రైః సహ సహకారం సుదృఢం కర్తుం భారతస్య ప్రతిబద్ధతాం అపి సుదృఢం భవిష్యతి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముహ్ అద్య దెహ్రాదూన నగరస్య భారతీయ సైన్య అకాదమ్యాం పాసింగ్ అవుట్ పరేడ్ ఇత్యస్య సమీక్షాం కరిష్యతి. అస్మిన్ వర్షే పాసింగ్ అవుట్ పరేడ్ ఇతీదం ఐతిహాసికం భవిష్యతి, యస్మిన్ ప్రథమవారం మహిళాః పురుషైః సహ పథసంచలనం కరిష్యంతి. అస్మిన్ భవ్య సమారోహే 5 శతకోప్యధికాః పురుషాః మహిళాః చ అంతిమం పదం స్వీకృత్య భారతీయ సేనాయాం అధికారిత్వేన నియుక్తాః భవిష్యంతి. భారతీయ సైన్య అకాదమ్యాః పాసింగ్ అవుట్ పరేడ్ న కేవలం సైన్య పరంపరా అస్తి, అపితు రాష్ట్ర సేవాయాం సమర్పితానాం యువాధికారిణాం కృతే నూతన యాత్రయాః ఆరంభోపి అస్తి. కేంద్రీయ గురు ఉద్యోగ ఇస్పాత మంత్రిణా HD కుమారస్వామినా ఉక్తం యత్ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా వినిర్మాణ ఆధారిత వృద్ధేః వృత్త్యావసర నిర్మాణస్య చ విషయే అభూతపూర్వం మహత్వం ప్రదత్తం, యేన ఔద్యోగిక వృద్ధిః త్వరితాభవత్, బృహద్ వృత్త్యావసరాశ్చ కల్పితాః. విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ అమెరికాదేశస్య విదేశ సచివేన మార్కో రూబియో ఇత్యనేన సహ వార్తాలాపం కృత్వా గల్ఫ్ ప్రదేశే US నౌసేనయా కృతాక్రమణస్య విషయే ప్రబలం విరోధం ప్రకటితం, యస్మిన్ 3 భారతీయాః నావికాః మృతాః. సామాజికాంతర్జాలీయే పటలే ఏకస్మిన్ లేఖే డాక్టర్

0: जयशंकरः अवदत् यत् वाणिज्यिक नौवहनं विरुद्धं एतादृशानि प्राणघातक आक्रमणानि न्यायोचितानि न सन्ति इति। ओमान तटस्य तटे पलाव ध्वजयुक्तस्य एमटी सेटेबेलो जलयानस्य उपरि अमेरिका देशस्य आक्रमणे भारतीय दलस्य त्रयः सदस्याः मृताः येन नवदिल्ल्या तीक्ष्ण प्रतिक्रिया प्रदत्ता। रक्षामन्त्री राजनाथ सिंहः दृढतया उक्तवान् यत् ऑपरेशन सिन्दूर अभियानस्य समये स्वदेशीय प्रक्षेपास्त्राणां असाधारणं प्रदर्शनं भारतस्य रक्षाशोधस्य विकास पर्यावरण व्यवस्थायाः वर्धमान शक्तेः परमाणम् अस्ति। रक्षा अनुसंधान विकास संघटनस्य रक्षा अनुसंधान विकास प्रयोगशालायां उन्नतास्त्र प्रणाली परिसरस्य उद्घाटनावधौ रक्षामन्त्रिणा उक्तं यत् शक्त्यै शान्तेः आवश्यकता अस्ति तथा च तस्याः शक्तेः सर्वाधिकः विश्वसनीयाधारः आत्मनिर्भरता एवास्ति। दिल्ली एनसीआर क्षेत्रे गतरात्रौ निरन्तरं द्वितीयरात्रौ प्रचण्डवृष्टिः अभवत्। वृष्ट्या सह मेघगर्जनं तीव्रवायुः विद्युद्योतनं चाभवत्। भारत ऋतु विज्ञान विभागेन दिल्ल्याः तथा समीपस्थानां क्षेत्राणां कृते रेड अलर्ट इति रक्तवर्णीया सञ्चेतना प्रसारिता अस्ति। आईएमडी इत्यनेन सावधानं कृतं यत् आर्द्रकालः अनुवर्तयितुं शक्यते। अग्रिमेषु कतिपयेषु दिनेषु मेघवृष्टिः निरन्तरं भवितुमर्हति। क्रिकेट क्रीडायाम् अद्य हिमाचल प्रदेशस्य धर्मशालायां तिसृणाम् ओडीआई क्रीडायां श्रृंखलायाः प्रथमायां क्रीडायां भारतम् अफगानिस्तान दलं सम्मुखीकरिष्यति। क्रीडा सार्धैकवादने आरभ्यते इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులు, హైదరాబాద్ కేంద్రం నుండి ఢిల్లీ. 7:15 కొనసాగుతున్న ఉదయ సమీరాలలో భాగంగా నేటి మాట అంతర్జాతీయ ఆల్బినిజం అవేర్నెస్ డే వివరణ కవన విజయం సమస్యాపూరణ కార్యక్రమం నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ పుష్పాంజలి. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ శ్రీ కె నవీన్ కుమార్ గారు అందిస్తారు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో సిక్కిల్ సోదరీమణులు శ్రీమతి నీల కుంజుమణి గారుల వంశీనాదం ప్రసారమవుతుంది. కారేక్కుడి శ్రీ ఆర్ మణి మృదంగం, ఎం చంద్రశేఖరన్ గారు వయోలిన్, టిహెచ్ వినాయకం గారు ఘటం. పాటల పల్లకి 8:59, 9:30 కొనసాగింపు. వసుదైక కుటుంబం 10:00, 10:15, 10:30 పాటల పల్లకి. మధురిమ 11:00 మధురిమ 11:30 మధుమంజరి 12:10 లలిత సంగీత కార్యక్రమంలో 12:40 శ్రీమతి ఇ లక్ష్మీ కామేశ్వరి గారి గానం. తరువాత తెలుగు సినిమా పాటలు ఉంటాయి. 1:33 మహిళావాణి హలో బాగున్నారా సైనిక మాధురి 2:31 యువవాణితో సాయంత్రం 5:00 రెండో ప్రసారం మొదలు. సంధ్యారాగాలు 5:30 సాయం సమీరం 6:30 గుంజన్ శీర్షికన ఇందులో శ్రీ ఎల్సి రావు గారి స్వీయ కవితా పఠనం హిందీ. 7:15 పల్లిసీమల్లో ఉన్నత పర్వత శ్రేణి ప్రాంతంలో ఖరీఫ్ వేరుశనగ ప్రకృతి సాగులో యాజమాన్య పద్ధతులు. ఈ అంశంపై డాక్టర్ పి బాలహుస్సేన్ రెడ్డి గారు చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త వారు అందించే సమాచారం. రాత్రి 8:00 ప్రాచీన భారతీయ సాహిత్య విజ్ఞానం

శ్రీ సత్యవాడ సత్యనారాయణమూర్తి గారి సంస్కృత ప్రసంగం. జాతీయ వార్తలు తెలుగులో 8:30 స్వరమాలిక 9:30 రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో శ్రీ యుఎస్ ప్రసాద్ గారి సాక్సోఫోన్ వాదనం ప్రసారమవుతుంది. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. ఇక వార్తలు వివరంగా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు తమ పురుష సహచరులతో కలిసి పరేడ్లో అడుగులు వేయనున్నారు. ఈ వేడుకలో 500 మందికి పైగా భారత సైన్యంలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్ అనేది కేవలం ఒక సైనిక సాంప్రదాయం మాత్రమే కాదు, దేశ సేవకు అంకితమైన యువ అధికారుల సరికొత్త ప్రయాణానికి ఇది నాంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ స్లోవాక్ ప్రధాని పికోతో పరస్పర సహకారంపై చర్చిస్తారు. అలాగే అధ్యక్షుడు పెల్లెగ్రినిని కలుస్తారు. గత ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతోంది. 2024లో $1 బిలియన్ దాటిన వాణిజ్యం గత ఏడాది $1.8 బిలియన్ చేరుకుంది. ఈ పర్యటన యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలతో సహకారాన్ని బలోపేతం చేయడంలో భారత్ తన నిబద్ధత సూచిస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొన్నారు. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఐఏఎఫ్ క్యాడెట్స్తో పాటుగా ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఉత్తీర్ణత సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పరేడ్ ద్వారా వైమానిక దళంలో చేరటం ఒక చారిత్రాత్మక మైలురాయి. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్లో పర్యటిస్తున్న మంత్రి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్లో భాగమైన డిఆర్డీఓకు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ది ల్యాబొరేటరీలో అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆకాశ్, బ్రహ్మోస్ వంటి డిఆర్డీఓ అభివృద్ది చేసిన క్షిపణి వ్యవస్థలు ప్రపంచ రక్షణ సాంకేతిక రంగంలో పోటీ పడేలా మన దేశ సామర్థ్యం నిరూపించాయన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో స్వదేశీ క్షిపణి వ్యవస్థల ప్రదర్శన

0: భారత రక్ష పరిశోధన, అలాగే అభివృద్ధి వ్యవస్థకు నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వేగంగా మారుతున్న యుద్ధతంత్రాలు, ప్రపంచ అనిశ్చితుల మధ్య జాతీయ భద్రతా ప్రయోజనాలు కాపాడేందుకు ముందస్తు రక్షణ సామర్థ్యాలు కలిగి ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. భవిష్యత్ సవాళ్లు ఎదుర్కొనేందుకు సాయుధ దళాలు అత్యాధునిక వ్యవస్థలతో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం డిఆర్డీఓ అభివృద్ధి చేసిన సరికొత్త రక్షణ సాంకేతికతలు, అధునాతన ఆయుధ వ్యవస్థలు, స్వదేశీ క్షిపణి ప్లాట్ఫామ్స్ ప్రదర్శించే సాంకేతిక ప్రదర్శన రక్షణ మంత్రి సందర్శించారు. అలాగే సికింద్రాబాద్లో జరిగిన ప్రబుద్ధ వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి 12 ఏళ్ల సుపరిపాలనతో అంతర్జాతీయ వేదికలపై నేడు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని తెలిపారు.
1: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, यहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है. 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. आप जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
0: అమెరికా నావికాదళం జరిపిన దాడుల్లో 3 భారతీయ నావికులు మరణించడంపై విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ యుఎస్ స్టేట్ సెక్రటరీ మార్క్ రూబియోతో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఎక్స్ వేదిక్గా పేర్కొన్నారు. ఒమన్ తీరంలో ఫలావ్ జెండాతో వెళుతున్న ఎన్టీ సెట్టేబిల్లో అనే ట్యాంకర్ ఇంధన నౌకపై అమెరికా జరిపిన దాడుల్లో 3 భారతీయులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నౌకలో మొత్తం 24 భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 21 రక్షించారు. ఈ ఘటనపై న్యూఢిల్లీలో యుఎస్ ఛార్జ్ డి అఫైర్స్ను పిలిపించి వివరణ కోరారు. పౌర నౌకలపై ప్రాణాంతక శక్తులను ప్రయోగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టుగా, కమర్షియల్ నౌకలపై దాడులు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే నిలిపేయాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ గతంలోనే డిమాండ్ చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మరింత పారదర్శకమైన, ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్లోకి మార్చడంలో సాధించిన పురోగతి సమీక్షించిన ఆయన, నియామకాలు మరింత వేగంగా, సమర్థవంతంగా, అభ్యర్థులకు సులభతరంగా మార్చేందుకు మరిన్ని టాబ్లెట్ ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించారు. వార్షిక రిక్రూట్మెంట్ క్యాలెండర్, త్రైమాసిక ఖాళీల నోటిఫికేషన్ విధానాన్ని అభ్యర్థులు ఆదరించారని తెలిపారు. ఈ క్యాలెండర్ విధానంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్ మరింత సమర్థవంతంగా ప్లాన్ చేసుకోగలుగుతారని తెలిపారు. సాంకేతికత వినియోగం, వేగవంతమైన ప్రక్రియ ద్వారా రైల్వే నియామక వ్యవస్థ నిరంతరం మెరుగుపడాలని స్పష్టం చేశారు. కాగా భారతీయ రైల్వేలు 6 ప్రధాన విభాగాల్లో 47,000 పైగా ఖాళీలకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలు పూర్తి చేసి 43,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ప్రమాద కేసు విచారణ జాతీయ అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే కొనసాగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గత 7 అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికి జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదానికి నిన్నటితో 7 పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా గుర్తించి విమానయాన భద్రత మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు. మరోవైపు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమాన ప్రమాదంపై స్వతంత్ర, నిష్పాక్షిక ఆధారాలతో కూడిన విచారణ జరిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తెలిపింది. అన్ని రకాల దర్యాప్తు ప్రక్రియలు, అవసరమయ్యే అంతర్జాతీయ సమీక్షలు పూర్తయ్యాక తుది నివేదిక విడుదల చేస్తామని స్పష్టం చేసింది. నీట్ పునఃపరీక్ష సన్నద్ధతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టీవీ సోమనాథన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత భాగస్వాములందరి మధ్య సరైన సమన్వయంతో పునఃపరీక్షను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పునఃపరీక్షకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు ఒకరితో ఒకరు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని సోమనాథన్ తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో శాంతి, సామరస్యం, స్థిరత్వం కాపాడేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధత చాటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సదస్సు ఈ నెల

8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రస్తుత సరిహద్దు సమీక్షించేందుకు, అలాగే సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించిన పరస్పర అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం చేసే విధంగా సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణకు ఇరు దేశాల స్నేహ సంబంధాలకి దోహదపడుతుందని ఇరు బృందాలు ఆశాభావం వ్యక్తం చేస్తాయి. తదుపరి డీజీ స్థాయి సదస్సు నవంబర్ 2026 ఢాకాలో నిర్వహించాలని ప్రతిపాదించారు. అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మాహే, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి ఋతుపవనాలు పశ్చిమ బెంగాల్, బీహార్లో మరికొన్ని ప్రాంతాలు, అలాగే ఒడిశా, జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. క్వార్టర్ ఫైనల్స్లో పీవీ సింధు 27 నిమిషాల వ్యవధిలో ప్రత్యర్థి చెన్ సూయూపై 21-6, 21-9 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యమాగుచి భారత్కు చెందిన తన్వీ శర్మను 21-14, 21-14 తేడాతో ఓడించి పివి సింధుతో సెమీఫైనల్ పోరుకు సిద్ధమయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉదయ సమీరాలు.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

Sorajuano. ముందుగా నేటి మాట. ఈనాటి నేటి మాట అంశం ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే, అంటే అంతర్జాతీయ బొల్లికి సంబంధించిన భద్రత జాగ్రత్త తీసుకోవడానికి సమాచారాన్ని అందుకునే రోజు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు దీన్ని నిర్వహించుకుంటున్నాం. ఎందుకు అంటే చాలా అపోహలు ఉంటాయి. చర్మానికి సంబంధించి బొల్లి అనేది అంటువ్యాధని, స్పర్శ ద్వారా వ్యాపిస్తుందని ఇలాంటి అపోహలు ఉన్నాయి. అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటివన్నీ కూడా ప్రచారంలోకి వస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. విటిలిగో ఒక స్వయం ప్రతిరక్షక రుగ్మత, అంటే మన రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించింది. ఈ సమస్య ఉన్నవాళ్ళలో చర్మం రంగు నిర్ణయించే మెలనోసైట్లు అనే కణాలు నాశనం అవుతాయి, లేకపోతే పనిచేయడం మానేస్తాయి. దీనివల్ల శరీర భాగాలపై తెల్ల మచ్చలు ఏర్పడతాయి. ఇది వ్యాధిని అనుకుంటారు, కానీ కాదు. ఇది ఒక శారీరక స్థితి. విటిలిగో ఒక వ్యాధి కాదు, ఒక శారీరక స్థితిగా చూడాలి అని వైద్య నిపుణులు అంటున్నారు. ఎలాంటి నొప్పి కలిగించదు, శరీరంలోని ఇతర అవయవాలకు ఎలాంటి హాని ఉండదు. అయితే ఎందుకు అపోహ? ఆ అపోహ వల్ల అలాంటి ఉన్నవాళ్ళకి మానసికంగా ప్రభావం చూపిస్తుంది. మరి చికిత్స లేదా అంటే ఉందనే అంటున్నారు వైద్య నిపుణులు. బొల్లికి ప్రస్తుతం ఎన్నో రకాల చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఈ చికిత్సా పద్ధతి మచ్చలు ఎక్కడున్నాయి, అవి ఎంత వేగంగా వ్యాపిస్తున్నాయి, అవి ఉన్న వారి వయస్సు ఎంత, ఆరోగ్య స్థితి ఎలాగా, ఇలాగా ఈ సమాచారం మేరకు పరిశోధనలు, దాని మీద నివారణ చర్యలకి వైద్య నిపుణులు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఈ అపోహలన్నీ కూడా వీడి దీని మీద అవగాహన పెంచుకోవాలి. అందుకోసం రకరకాల కార్యక్రమాలని వైద్య శాస్త్రవేత్తలు, ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తోంది. తెలుపు రంగు అలాగే ఇంకా కొంచెం గులాబీ రంగు కలిపి తెల్లని మచ్చలు కనిపిస్తే కొంతమంది అనవసరంగా ఇది ఏదేదో అని అపోహపడుతూ ఉంటారు. వాటి నుండి ముందు ఈ ఉన్నవాళ్ళకన్నా ఈ అపోహలు పడి వ్యాపింపజేసేవాళ్ళు మార్పు రావాలి. చర్మం శ్లేష్మ పొరల మీద తెల్లటి లేతరంగు మచ్చలు, జుత్తు తెలుపు బూడిద రంగులోకి మారడం, చేతులు కాళ్ళు ముఖం కొన్ని ప్రాంతాల్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఈ మెలనోసైట్స్ శత్రువులుగా భావించి నాశనం చేస్తుంది. కాబట్టి ఈ తెల్ల మచ్చలు సూర్యరశ్మికి సున్నితంగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్య సమస్యలు ఇతరేతర ఏవి ఎదురవ్వకపోయినా వీటి నివారణకు వైద్యుల పరిశోధనలు సాగుతున్నాయి. దాని ప్రకారం చికిత్స తీసుకుంటే వీటి వ్యాప్తిని అరికట్టచ్చు అని వైద్యుల సూచన సలహా. నేటి మాట విన్నారు.

ఆదిదైవతము లచ్చిమగండు అతడిచ్చు సౌఖ్యముల్. బెతస్థ నుండి అప్పాజోష్యుల శ్రీనివాసరావు గారు. నియతిగా ధర్మ మార్గమున నిల్చియు భక్తిగా గొల్వనీశ్వరు, పయనము జీవులందరుకు పాపములింకను మాసిపోవగా జయమగునద్దరిన్ దొరకు చక్కటి మార్గము శాంతికేనుగా. లయమునగాది దైవతము లచ్చిమగండట నిచ్చు సౌఖ్యముల్. పద్మావతి లక్ష్మీ నరసింహ గారు బెంగుళూరు నుండి. జయ జయ తాళముల్ మెరియ చక్కగా నీశ్వర నామ మంత్రముల్, లయగను పాడుచుండగను రమ్యత తల్పగలేమనంగనాదయనిడు రామచంద్రునకు తప్పగనివ్వగ వందనంబులున్. లయమునకాది దైవతము లచ్చిమగడట నిచ్చు సౌఖ్యముల్. వచ్చే పక్షానికి సమస్య. శ్యామల కోమలాప్త మృదుషాద్వల శబ్ద కృతాబ్ధి దుగ్ధమున్. రాకుమార గోదావరి ఖని నుండి. ప్రియమగు సత్యభాషణయ భీప్సితమౌ సహకార బుద్ధితో నియమము వీడనట్టి మహనీయపు నిష్ఠయుగల్గువారికిన్ జయమునగూరు ముక్తి నివసంబున సేదను తీర్చు వైష్ణవాలయమున కాది దైవతము లచ్చిమగండు అతడిచ్చు సౌఖ్యముల్. గన్నవరపు సూర్యనారాయణమూర్తి గారు కొల్లివలస నుండి. రయమున ప్రేమరంజితుల సరాసరి భక్తుల చేరి దుర్జయలగు రాక్షసాధముల చంపియు ప్రోవడే చక్రధారియే నియమము నిష్ఠలును కనక నిశ్చల భక్తితో గొల్వ వైష్ణవాలయమున కాది దైవతము లచ్చిమగండ తడిచ్చు సౌఖ్యముల్. హైదరాబాద్ నుండి పిరాట్ల జయలక్ష్మి గారు. నియమముతోడ నిండుగా త్రినేత్రుని నిష్ఠగా గొల్వ నీసుడే భయమును బాపి భక్తులకు బాసటగా నిల నిల్చువాడునే జయమగు మానవాళికి చక్కగా శాంతి లభ్యమౌగనే. లయమున కాది దైవతము లచ్చిమగండు అతడిచ్చు సౌఖ్యముల్. సత్యనారాయణ బొరిచెట్టి హైదరాబాద్ నుండి. భయమును పారద్రోలి యమబాధల నుండి మట్టగించడిన్ రయమున రక్ష చేసి మరి ప్రాణము నిల్పడి విశ్వనాథుడే రయమున కాది దైవతము లచ్చిమగండ తడిచ్చు సౌఖ్యముల్. దయగుని భక్తులెల్లరును దాటెదరి భవసాగరంబునే. వచ్చే పక్షానికి సమస్య. శ్యామల కోమలాప్త మృదు శాద్వల శబ్ద కృతాబ్ధి దుగ్ధమున్. భైరవట్ల శివరామ గారు కొక్కిరాపల్లి అనకాపల్లి జిల్లా. నియమము నుండు వారికిల నిత్యము రక్షణ చేయుచుండగా జయమున సంగి యోగము సుసాధన చేయుటయందు శక్తివై భయమును పారద్రోలుచును భక్తుల పాలిట కర్మలన్నిటిన్ లయమున కాది దైవతము లచ్చిమగండు అతడిచ్చు సౌఖ్యముల్. పిఠాపురం కాకినాడ జిల్లా ఆకొండ విశ్వనాథ శాస్త్రి గారు. జయములో సంగుదేవుడును ఈ జగమెల్లను గొల్చుసి ఉండే లయమున కాది దైవతము లచ్చిమగండ తడిచ్చు సౌఖ్యముల్. నియమముతోడ భజించడి పునీతుల భక్త జనాళి బ్రోచుచున్ భయహరులిర్వురున్ మదిని ప్రార్థన చేయుడు భక్తి మీరగన్. ఆకొండి లక్ష్మీకుమారి పిఠాపురం కాకినాడ.

శ్రీహరి జయము ముకుంద శ్రీహరి నిశాచర నాశక గోపికా సఖా రయమున నీవు కాళియు శిరమున నర్తన జేయు గోపికా చయమది కీర్తనల్ సలుప చక్కగ సాగెను నాట్యమున్ కదా లయమున కాది దైవతము లచ్చి మగండు ఆతడిచ్చు సౌఖ్యమున్. మాచవోలు శ్రీధర్రావు గారు హైదరాబాద్ నుండి. భయమును దిచ్చి ఆపదల బాపగ పిలిచిన పల్కు దైవమై స్వయముగ వచ్చి శ్రీహరి యవాసముజే కొననేడు కొండలన్ రయమున భక్తులెల్లరును రంజిలజేసడి వెంకటేశ్వరాలయమున కాది దైవతము లచ్చి మగండతడిచ్చు సౌఖ్యముల్. వచ్చే పక్షానికి సమస్య శ్యామల కోమలాప్త మృదుషాద్వల శబ్ద కృతాప్తి దుగ్ధమున్. ఈ చివరి పదం బహువచనం కాదు, ఏకవచనం. దుగ్ధమున్ కృతాబ్ధి దుగ్ధమున్. రాముడుగు వెంకటేశ్వర శర్మ గారు హైదరాబాదు నుండి. ప్రియమగు సృష్టికిన్ మొదటి వేలుపు బ్రహ్మయే కాదో రక్షణాలయమునకు ఆది దైవతము లచ్చి మగండు అతడిచ్చు సౌఖ్యముల్. లయమునకాది దైవతము గలండు శివుడు. ఓహో, రక్షణాలయమునకాది దైవతము లచ్చి మగండు లయమునకాది దైవము గలండు శివుడు.

గగనవాణితో సహా. గగనవాణి నతిల్తును వీరినెప్పుడున్. పాతూరి సుబ్రహ్మణ్య కవి, తెనాలి. నియమమదేవమనంగభుని నిన్మితి చేయుటయందు పోషణం బయనము సల్పజాలినని అంతలు విష్ణువు శంకరుండు నిశ్చయముగగొన్న వారలు విచారణ సేయసతీతవుండటన్ లయమున కాది దైవతము లచ్చిమగండుర తడిచ్చు సౌఖ్యముల్. కరణం రాజేశ్వరరావు గారి హిందూపురం నుండి. నియమము గల్గి మానవులు నిశ్చల భక్తిగగొల్చుచున్ సదా దయగల వారలై మహిత దానము ధర్మములాచరించుచున్ ప్రియమగు కార్యశీలురై ప్రేమలు బంచెడు నీ వసుంధరాలయమున కాది దైవతము లచ్చిమగండు అతడిచ్చు సౌఖ్యముల్. సూర్యదేవ రవికుమార్ గారు, లక్ష్మీపురం గుంటూరు నుండి. నియమముతోడ జీవనమనిందిత రీతి నిర్వహించి యామయముల పాలుగాక జనమాన్యులుగా యశమందగోరి ప్రత్యయమున నెవ్వరింగులుతు రాతడు దివ్యుడహో దరిద్రతాలయమున కాది దైవతము లచ్చిమగండతడిచ్చు సౌఖ్యముల్. తూములూరు శేషశాస్త్రి గారు, సత్యయోగాశ్రమం హైదరాబాదు. భయమును బాపు శంకరుడు బాగును గుర్చును ఎల్ల లోకముల్ లయమున కాది దైవతము లచ్చిమగండటిచ్చు సౌఖ్యముల్. నయమును గుర్చువాడు ధరనాయకుడైనటి వెంకటేశుడున్ రయమునగాచు భక్తులను రారయగొల్వగ భేదమెంచగన్. వచ్చే పక్షానికి సమస్య. శ్యామల కోమలాప్త మృదుషాద్వల శబ్ద కృతాబ్ధి దుగ్ధమున్. ప్రబల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఉండవల్లి సెంటర్ నుండి. దయగల దేవుడాతని ధారుణిపై ఇల వేల్పుగన్ సదా ప్రియముగా మానసించెదరు వెంకటనాథుని ఏలు కోటియున్. భయమును బాపు దైవమని భక్తులు గుల్చెడి వెంకటేశ్వరాలయమునకు ఆది దైవతము లచ్చిమగండు అతడి

0: న్యూజెర్సీ అమెరికా నుండి చిబుకుల అచ్యుతదేవరాయలు గారు. రయమునగాచ దాల్చక రంబునయాయుధముల్ గజేంద్రునున్ నియతిని భక్త రక్షణకు నేరుగతాదిగి రంగమందునన్ ప్రియమును గూర్చునమ్మిత గురీతిని వేడ కృపాళు కష్టముల్లయమున కాది దైవతము లచ్చిమగండ తడిచ్చు సౌఖ్యముల్. తులాల సవరమ్మ గారు భవాని అరసవల్లి శ్రీకాకుళం. ప్రియసఖుడై కపత్తి బహుప్రీతిగా నిల్చె విరించి తోడుతన్ శ్రయణపు భక్తులార్తియను సర్వరిదోర్చు ప్రభాత రోచియై శయనపు భంగి త్రివిక్రమ శౌరి విలింగె కదంబనూరయాలయము నకాది దైవతము లచ్చిమగండు అతడిచ్చు సౌఖ్యముల్. వడ్లమాన మురళీమోహన్ గారు ఎర్రగొండపాలెం మార్కాపురం. భయమును గొల్పెన క్రమిట పట్టిన పట్టును వీడకయ్యయోదయగలవాడ వీవనుచు దైన్యముగా విలపించనత్తరిన్ రయముగనా గజేంద్రమును రక్షణ చేసను భక్త మానసాలయమునకు ఆది దైవతము లచ్చిమగండ తడిచ్చు సౌఖ్యముల్. మీనాక్షి శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుండి. నియమము తప్పకే మదిని నిష్టగ దేవుని గొల్చు వారి గిన్నయముగ భేద భావనయే నశ్వరమై శివకేశులొక్కరై భయమును బాపు భావనయ పారముగా నెలవైన భక్తులు లయమున కాది దైవతము లచ్చిమగండ తడిచ్చు సౌఖ్యముల్. గన్నవరపు సూర్యనమూర్తి గారు కొల్లివరస నుండి. రయమున ప్రేమ రంజిల సరాసరి భక్తుల చేరి దుర్జయులకు రక్ష సాధముల చంపియు ప్రోబడ చక్రధారియే నియమము నిష్టలను గనక నిశ్చల భక్తిత కొల్వ వైష్ణవాలయమున కాది దైవతము రచ్చిమగండ తడిచ్చు సౌఖ్యముల్. ఎన్ మార్కండేయ శర్మ గారు. రయముననేమి చేసినను లక్ష్యము తప్పక చూడమెప్పుడున్ భయమున నీతి వీడకను భాగ్యకురేకను చక్కదిద్దుమా నియమితమైన కార్యమును నిశ్చయ రూపున చేయనించినన్ లయమున కాది దైవతము లచ్చిమగండ తడిచ్చు సౌఖ్యముల్.
1: వచ్చే పక్షానికి సమస్య శ్యామల కోమలాప్త మృదు శాద్వల శబ్ద కృతా.

ప్రియమగు మాట పల్కి జనప్రీతిని మిండుగ నొందగోర నిశ్చయముగలబ్ధిగూర్చు పరిచర్యలు సల్పుము మానవాళికిన్ పయనము సాగనిచ్చి కడు పాపపు బుద్ధులు నెట్టివేనినన్ లయమున కాది దైవతము లచ్చి మగండు అతడిచ్చు సౌఖ్యముల్ అంటున్నారు ఉదయ భాస్కర్ కుమారి గారు. మరి మరింగంటి శ్రీనివాస్ గారి పద్యాన్ని మరింగంటి హైదరాబాద్ నుంచి ఇగో పంపించారు ఇలా. నయమున నెవ్వడా బబుని నాగ విపున్ నయమున నెవ్వడా బబుని

ద్వివేదుల శేషు కత్తిపూడి జిల్లా. హయముల త్రోలినాడటల అర్జున సారథియైరణంబులో జయమును గూర్చి పాండుసుత జన్మము ధన్యము గాంచగా భూమిన్ ప్రియమును చూపి గోపిగల ప్రేమను గొన్న మురారి తా కృపాలయమున కాది దైవతము లచి మగండు అతడిచ్చు సౌఖ్యము. కత్తిపూడి కా

0: కాకినాడ జిల్లా నుండి శ్రీ పరిమళం.
1: మయసభగాంచి కుళ్ళు కొని మానసమందు నసువ్యపూని దుర్జయుడగు కౌరవాగ్రజుడు రట్టును చేయగ పాండుపుత్రులన్ హయముల త్రోలి యుద్ధమున అర్జును గెల్వగ చేసే కృపాలయమున కాది దైవము లచ్చి మగండు అతడిచ్చు సౌఖ్యముల్.
0: శ్రీ కె ఈశ్వరప్ప గారు ఆలూరు కర్నూలు జిల్లా నుండి. నియమ నిబంధనల్ నడుమ నిష్టగజేతురు జ్యేష్ఠమాసమున్ భయమున భక్తిగా సలుప భావితరాల వరాలు గుర్చులే స్వయముగ సూర్యసోదరివంతుగ పుష్కరమందు స్నానమేల యమున కాది. ఆహా, స్నానమేల యమున, స్నానమే లయమున కాది దైవతము. బాగుంది బాగుంది. దైవతములచ్చి మగండ తడిచ్చు సౌఖ్యముల్. చావల శేషాద్రి సోమయాజులు గారు విజయనగరం నుండి. జయము కదా త్రిమూర్తుల ప్రసన్నత పొందను బ్రహ్మ జన్మమున్నయముగ నిచ్చు చీవుల కనంత విధంబు జగాన రుద్రుడే లయమున కాది దైవతము లచ్చి మగండు అతడిచ్చు సౌఖ్యముల్. నియమము తప్పకుండగా నిత్యము చేయుము వారి పూజలన్. వచ్చే పక్షానికి సమస్య.
1: శ్యామల కోమలాప్త మృదు శాద్వల శబ్ద కృతాప్తి దుగ్ధమున్
0: సింహాద్రివాణి విజయవాడ.
1: జయములు కీర్తులున్ కలుగు శౌరిని గుల్చిన భక్తితోడుతన్ దయగల తండ్రియౌ హరియే తప్పక నిప్పుడు కాచి బ్రోచుగా భయములు కష్టముల్ మిగుల బాధలనన్నీయు కూల్చివేయులే లయమున కాది దైవతము లచ్చి మగండ తడిచ్చు సౌఖ్యముల్.
0: తణుకుండ నుండి సోమంచి పురుషోత్తమ్ గారు.
1: రయమున బ్రహ్మదేవుడు చరాచర జీవుల సృష్టి చేయగా క్షయమున సేయగాదలచి కాలము మృంగెడి వేళ రుద్రుడే లయమున కాది దైవతము లచ్చి మగండ తడిచ్చు సౌఖ్యముల్. భయమును బాపి తానొకడే బాసితమోనట భక్త కోటికిన్.
0: శ్రీమతి శ్రీపాద లక్ష్మీ సూర్యకాంతం గారు తణుకు నుండి. జయమును వేడి రుద్రుడట చండ పుతాండవ మాడు చుండగా భయదముగా గలోకములు భస్మమునౌనట కాలమందునన్ క్షయమున బొందకుండగను కావగ నిల్చడి విష్ణుమూర్తి ఏ లయమున కాది దైవతము లచ్చి మగండ తడిచ్చు సౌఖ్యముల్. కొత్తకాపు గోవిందరెడ్డి గారు హోసూరు కర్నూలు జిల్లా నుండి. వయసున భేదమెంచకను వాదన చేయక భక్తి భావనామయమున దైవ దర్శనమే మానక నిత్యముపత్యమట్లుగా దయగల ధర్మదాత గడ దండము పెట్టగ సంధ్య వేళ నాలయమున కాది దైవతము నెచ్చి మగండ తడిచ్చు సౌఖ్యముల్. రామునాయుడు గారు జమ్ము.
1: శయన విలాసలాలసపు సౌఖ్యము వీడిన భక్తులందరిన్ వయసున భోగభాగ్యములు బాసిన వారల మోక్ష సంపదల్ అయలగునట్టి విష్ణువు మహాశివులిర్వురికి పూజ చేసినను లయమున కాది దైవతము లచ్చి మగండ తడిచ్చు సౌఖ్యముల్.
0: శ్రీమతి కె సులోచన గారు అశోక సిద్ధాపుర కర్ణాటక.
1: మయసభ వంటి లోకమితి మానవులూహలు మాన్ప తిక్కన జయమునందునను తెల్పే ఆ శివకేశవులిద్దరొక్కటే భయమును మాన్

శివాలయమునకాది దైవతము లచ్చిమగండ తడిచ్చు సౌఖ్యముల్. బిఎల్ నరసింహం గారు నరసాపురం నుండి. నియమముతోడ శ్రీహరిని నిర్మల చిత్తము మీర కొల్వగాన్ పయనముగాక తిరుపతికి భక్త జనావళి శ్రద్ధతోడుతన్. దయపరికించి యాత్రికుల ధైర్యము స్థైర్యములిచ్చు వైష్ణవాలయమునకాది దైవతము లచ్చి మగండ తడిచ్చు సౌఖ్యముల్. భాగవతుల పద్మావతి గారు రుస్తుంబాద. వయసును వీరి వృద్ధులును బాలలు స్త్రీలును పూరుషాళియున్ పయనము చేయువారు మది భక్తియు పెళ్ళు బుకంగ నిత్యమున్. నియమముతోడ శ్రీహరిని నిష్టగగుల్చుచు చేరు వైష్ణవాలయమున కాది దైవతము లచ్చిమగండు అతడిచ్చు సౌఖ్యముల్. భాగవతుల పద్మావతి గారు రుస్తుంబాద నుండి పంపించారు ఇది. బి రేవతి శ్రీనివాస్ గారు సూరత్ నుండి. దయ పరికించు భక్తులును దైవము వెంకటనాథుడిద్దరన్. రయమునగాచు సంతతముత్రాణపరాయణమాత్మనించుచున్. శ్రియమున నామయత్వమును చేరువ చేసియుబ్రోచు వైష్ణవాలయమున కాది దైవతము లచ్చిమగండు అతడిచ్చు సౌఖ్యముల్. వచ్చే పక్షానికి సమస్య. శ్యామల కోమలాప్త శ్యామల కోమలాప్త మృదు శాద్వల శబ్ద కృతాబ్ధి దుగ్ధమున్. శృంగవరపు కోట నుండి గుమ్మ నాగమంజరి గారు. నయముగనాశ్రయించి భజనల్సలుపంగను ముక్తినొందుమా భయమును వీడి ప్రాణములు భక్తవశీకరున్నన చేరినన్. భక్తవశీకరు నండ చేరినన్ జయమును గూర్చునెప్పుడును సజ్జన రక్షణ సేయువాడేగా. లయమునకు ఆది దైవతము లచ్చి మగండు అతడిచ్చు సౌఖ్యముల్. గుండా సుబ్బ సహదేవుడు గారు విజయవాడ నుండి. భయమున శిష్టులున్ సలుపు ప్రార్థనకెత్తి దశావతారముల్. నయమునగాచు శ్రీహరిని లక్ష్మియు ప్రేమను వెంటనంటెని జయ జయ మంగళం మనుచు సాంబుడే హారతి పట్టనెంచగన్. లయమునకాది దైవతము లచ్చి మగండు అతడిచ్చు సౌఖ్యముల్. ఇవి గత పక్షం ఇచ్చిన సమస్యకు వచ్చిన పూరణలు. వచ్చే పక్షానికి సమస్య అవతరించండి. శ్యామల కోమలాప్త శ్యామల కోమలాప్త మృదు శాద్వల శబ్ద కృతాబ్ధి దుగ్ధమున్. శ్యామల కోమలాప్త మృదు శాద్వల శబ్ద కృతాబ్ధి దుగ్ధమున్. శ్యామల కోమలాప్త మృదు శాద్వల శబ్ద కృతాబ్ధి దుగ్ధమున్. మరి ఆ కృతాబ్ధి దుగ్ధము ఎందుకైందో, ఆ దుగ్ధము ఎలా తయారైనది, ఇది ఏ కృతమైన అబ్ధి దుగ్ధము, ఇవన్నీ కూడా మీ రసోపలబ్ధ ఊహావ్యూహాలకు వదిలేస్తూ అద్భుతమైన కవిదాస సాహిత్య కాళిక చంద్రికలు మీ అక్షరాలు తత్ప్రేరణాత్మక పూరణలను. శ్యామల కోమలాప్త మృదుశాద్వల శబ్ద కృతాబ్ధి దుగ్ధమున్.

ఆది మధ్యాంత రహితము కానిది పద్యము. ఇది ఆది మధ్యాంత సహిత సాహిత్య సేద్యం. కాబట్టి ఈ పాదాన్ని ఎక్కడ పెట్టుకున్నా పద్యధర్మం నాలుగు పాదాల నడుస్తుంది. అలా నడిపిస్తూ కవన విజయం సమస్యాపూర్ణ కార్యక్రమం, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, 530003, చిరునామాకు. ఎప్పట్ల మీ సమర్థమైన సమార్ద్రమైన మృదుమాధుర్య పూరణల్ని పంపిస్తారు కదూ, అవి అందుకొని వచ్చే పక్షం కలుసుకునే వరకు ఘన నీలముల చొప్పులను బోలగల కొప్పు చిన్ని జాబిలి పువ్వు చెన్నుమీర, ఘన నీలముల చొప్పులను బోలగల గొప్పు చిన్ని జాబిల పువ్వు చెన్నుమీర, గబురంపు మగ మాణికపురంపు నగుమేని తళతళ

అలా నడిపిస్తూ కవన విజయం సమస్యాపూర్ణ కార్యక్రమం కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో 530003 చిరునామాకు ఎప్పట్ల మీ సమర్థమైన సమార్ధమైన మృదుమాధుర్య పూరణల్ని పంపిస్తారు కదూ, అవి అందుకొని వచ్చే పక్షం కలుసుకునే వరకు ఘన నీలముల చొప్పులను బోలగల కొప్పు చిన్ని జాబిలి పువ్వు చెన్నుమీర, ఘన నీలముల చొప్పులను బోలగల గొప్పు చిన్ని జాబిల పువ్వు చెన్నుమీర, గబురంపు మగ మాణిక

0: కొల్ప పసమించు నలమంచు హసియింప తలపించు తెలిపట్టు పుట్టంబు తేటగులుక నలుబ నలువైన నలువాల చెలుపు మెరయ విలువగానున్న పలుకుల వెలది మిన్న కృతివధూనాథుడగు రామనృపతి వర్యు రసనక సమాన సరసవాగ్విసర మొసగు.
1: అట్టి శారదామాతను సంప్రార్థిస్తూ వచ్చే పక్షం కవన విజయంలో కలుసుకునే వరకు నమోస్తు, స్వస్తి. కవన విజయం సమస్యాపూర్ణ కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ. ఉదయ సమీరంలో ఇప్పుడు పుష్పాంజలి. శ్రీ వెంకటేశ్వర వైభవం చిత్రం నుండి శ్రీరంగం గోపాలరత్నం గానం.

0: editorial page under the caption "Demanding Proof" writes, "For much of the past 2 years, investors appeared willing to suspend disbelief. Artificial intelligence was not merely a promising technology, it became the foundation of a market narrative. Share prices soared, valuations stretched, and every earnings season was interrupted through the lens of an AI-driven future. The recent turbulence in global stock markets suggests that this phase may be ending. Under the caption "Peck Party," the Delhi Tribune captures a serene picture of a parrot and black-rumped flameback woodpecker feeding on a wall. And with that, it's back to you, Sarabjeet.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to embark on 6-day visit to France and Slovakia this morning. DRDO successfully conducts 3 consecutive flight tests to demonstrate multi-layered ballistic missile defense capability. External Affairs Minister Dr. S. Jaishankar lodges strong protest with US Secretary of State Marco Rubio over US strikes on oil ship that killed 3 Indian sailors. India and Bangladesh reaffirm their commitment to maintain peace and tranquility along the border. United States says it open to civil nuclear program of Iran under proposed peace deal. In badminton, PV Sindhu to face world champion Akane Yamaguchi of Japan in women's single semi-finals of Australian Open today. And in FIFA World Cup, United States takes 3-1 lead. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ కె నవీన్ కుమార్.
3: ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 మెగా సేఫ్టీ అండ్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. విజయవాడలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అదే వేదికపై 38 ఎంఎస్ఎంఈ పార్కులకు దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల విస్తరణే రాష్ట ఆర్థికాభివృద్దికి ప్రధాన బలం అవుతుందని స్పష్టం చేశారు. రాష్టంలోని ప్రతి నియోజకవర్గానికి పారిశ్రామిక వాతావరణాన్ని తీసుకువెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఇప్పటికే తొలి 2 దశల్లో 100 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన జరిగి కొన్ని కార్యకలాపాలు ప్రారంభమైనట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను వ్యర్థాల రహిత పట్టణాలకు తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పట్టణ పరిధిలోని ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్లో నిర్మాణంలో ఉన్న బయోగ్యాస్ ప్లాంట్ను స్థానిక శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణప్రసాద్తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వ్యర్థాల నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పట్టణాల్లో పరిశుభ్రతను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రస్తుతం విశాఖపట్నం గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పి నారాయణ వెల్లడించారు. దీంతో వ్యర్థాల నిర్వహణతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో నీటి వనరుల సంరక్షణ, సుస్థిర జల వ్యవస్థ నిర్మాణం, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ సమతౌల్యం లక్ష్యంగా చేపడుతున్న జలధార జలహార్తి కార్యక్రమం విజయవంతంగా అమలవుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు జోడచిందల చెరువులో జరుగుతున్న జలధార జలహారతి పనులను కలెక్టర్ లక్ష్మీశ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 445 చెరువుల అభివృద్దికి ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేసి దశల వారీగా పనులు చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలో జలధార కార్యక్రమం కింద ఉపాధి హామీ పథకం అనుసంధానంతో 87 కోట్ల రూపాయల వ్యయంతో 1300 పనులను గుర్తించినట్టు చెప్పారు. ఈ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని వివరించారు. ప్రజల భాగస్వామ్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. నగరంలోని సూర్యారావుపేట, గవర్నర్పేట, భవానీపురం, స్వాతి థియేటర్ సెంటర్, హెచ్పీ కాలనీ ప్రాంతాల్లో ఆయన పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. భవానీపురంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ నగర పరిశుభ్రతకు ప్రజలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. నగరాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. పారిశుద్ధ్య కార్మికులపై పనిభారాన్ని తగ్గించే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం సంతోషకరమని యారచంద్ర తెలిపారు. నగర పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణకు నగరపాలక సంస్థ నిరంతరం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. ప్రయాణికుల భద్రత, అత్యవసర పరిస్థితుల నిర్వహణలో సిబ్బంది సామర్థ్యాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో మెగా సేఫ్టీ అండ్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించారు. మే 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 2 వారాల పాటు సాగిన ఈ కార్యక్రమాన్ని

0: విజయవాడ డివిజన్ పరిధిలోని 19 ప్రధాన రైల్వే స్టేషన్లలో నిర్వహించారు. వేసవి తీవ్రత, పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఫ్రంట్లైన్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. క్యాంపెయిన్లో భాగంగా అగ్ని ప్రమాదాల నివారణ, ఫైర్ ఎక్స్టింగ్విషర్ల వినియోగం, అగ్ని ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణ, గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే సిపిఆర్ విధానం, గొంతులో ఆహారం ఇరుక్కున్నప్పుడు అనుసరించాల్సిన చోక్ రిలీఫ్ పద్ధతులు, ప్రాథమిక ఆరోగ్య అవగాహన అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సన్నద్దత కార్యక్రమాలు జూన్ 15 నుంచి జులై 14 వరకు బీఎల్ఓల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించబడుతుందని ఆయన వెల్లడించారు. ఈ సన్నద్దత కార్యక్రమాల షెడ్యూల్ ప్రారంభానికి ముందుగా కలెక్టర్ కంచిగచర్లలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కె నవీన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ఆర్ఎన్యు విజయవాడ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీత కార్యక్రమం సిక్కిల్ సోదరీమణులు శ్రీమతి నీల కుంజుమణిగారుల వేణుగానం, కరేక్కుడు ఆర్ మణిగారు మృదంగం, ఎం చంద్రశేఖరన్ గారు వైలన్, టిహెచ్ వినాయకరామ్ గారు ఘటం. కార్యక్రమంలో ముందుగా మరి వేరే దిక్కెవరయ్య రాగం షణ్ముఖ ప్రియ ఆదితాళం. ముత్తుస్వామి దీక్షితుల రచన.

కార్యక్రమంలో చివరిగా రవిచంద్రిక రాగంలో త్యాగరాజస్వామి వారి రచన నిరవధి సుఖదా.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు సిక్కిల్ సోదరిమణులు శ్రీమతి నీల కుంజుమణి గారి వేణుగానం విన్నారు. కారెక్కుడి ఆర్ మణిగారు మృదంగం, ఎం చంద్రశేఖరన్ గారు వయలిన్, టిహెచ్ వినాయకరం గారు ఘటం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం. శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727 2744, ఇదొకటి, 2727 2888, మరొకటి, రెండిటికి కలిపి జత చేయవలసింది ఒకటే, 0891. శ్రోత సిద్ధంగా ఉన్నారు? ఏ చిత్రంలోంచి ఏ గీతాన్ని కోరుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరు వివరాలు తెలుసుకుందాం. హలో,
1: నమస్కారం అండి.
0: నమస్కారం అమ్మా.
1: నాకు భాగ్యరేఖ సినిమాలో నీవుండే దాకొండపై అన్న సుశీల్ గారు పాడిన పాట కావాలి సార్.
0: తప్పకుండా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు సత్యవాడ సూర్యకుమారి, వాల్టేర్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: సరేనండి, వినండి మీరు అడిగిన పాట.

0: హలో,
1: హలో,
0: నమస్కారం అండి.
1: నమస్కారం అండి. కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి, జిల్లా పరిషత్ నుంచి. నా పేరు రాజు అండి.
0: చెప్పండి.
1: గోపాలుడు గోపాలు నుంచి పాట కావాలండి.
0: గోపాలుడు భూపాలుడు, అలాగే వినండి.
2: ఒకసారి కలలోకి రావయ్యా, ఒకసారి

0: हेलो, फोन इन लाइव।
1: హలో నమస్తే సార్.
0: నమస్కారం అండి,
1: నా పేరు యల్లప్ప వెంకటరావు, అనకాపల్లి గౌరపాలి వీధితో మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి వెంకటరావు గారు.
1: మాకు వాల్మీకి సినిమా నుంచి ఘంటసాల గారు పాడారండి, శ్రీ రామాయణ కావ్య కదా, దేవల తారక మంత్రసోద పాట వినిపించండి.
0: అలాగేనండి, తప్పకుండా.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సుజాత నుంచి ప్రకాష్ రావు మాట్లాడుతున్నాను సార్.
0: ప్రకాశ్రావు గారు ఎక్కడి నుంచి?
1: సుజాత నుంచి ప్రకాశ్రావు అండి.
0: సుజాత
1: సింహాచలం
0: నగర్.
1: పుణ్యక్షేత్రం పాట కావాలి సార్.
0: అలాగేనండి, తప్పకుండా తప్పకుండా వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో,
1: సార్, గుడ్ మార్నింగ్ సార్.
0: శుభోదయం అండి.
1: సార్, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తల్లిపల్లిపల్లి గ్రామం నుంచి నరేందర్ సార్. బాగున్నారు సార్?
0: బాగున్నానండి. చెప్పండి నరేంద్ర గారు.
1: సార్, గులేబకాయలు కథ సినిమా నుంచి కలల అలలపై అనే పాట కావాలి సార్.
0: తప్పకుండాను వినండి.
1: ధన్యవాదాలు సార్.

హలో, చెప్పండి. హలో హలో

0: హలో, ఫోన్ ఇన్ లైవ్ పాటల పల్లకి.
1: హలో, నమస్తే గురుగారు, బాగున్నారా?
0: బాగున్నాను, చెప్పండి, మీరు ఎలా ఉన్నారు?
1: కాన్నాళ్ళకి వచ్చాడు, మేము బాగా ఉన్నాం. నా పేరు ఎం రమణయ్య, ఎలమంచి మున్సిపాలిటీ పెదపి నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి
1: గురుగారు, అగ్నిపర్వతం సినిమాలోనూ గోడ దూకు వచ్చావా సందామా అన్న సాంగ్ ఉంటే ఇవ్వండి.

0: హలో.
1: హలో, నమస్తే సార్. నేను అనకాపల్లి నుంచి భగవత్ప్రసాద్ మాట్లాడుతున్నాను. కిరాయికోటి గారి నుంచి మీ అమ్మ నాయత్తో నా అమ్మ నీ అత్తో అనే పాట కావాలి.
0: పల్లవి కూడబలుక్కుని కన్నారేమో నీ అమ్మ నాయ.
1: కూడబలుక్కుని కన్నారేమో మీ అమ్మ నాయమ్మ.
0: అలాగే
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
6: ఎందుకురా?
5: నా పాకెట్ మనీ.
6: అరే ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
5: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హా అనండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
6: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
5: మరి మీ మొబైల్ ఇవ్వండి.
6: ఇదిగో
7: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
8: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.

0: తోటదములకే కలవడు వయసులు వచ్చి మాట మాట మల్లె తోట
1: మాటి మర పిల్లగా
0: ఇచ్చానులే పుచ్చుకో
1: మాటి మర పిల్లగా
0: ఇచ్చానులే పుచ్చుకో
1: కూడా వాళ్ళకొని

0: పెదవులకే కలవడు వయసులు వచ్చి మాట మాట మల్లె తోట
1: మాటి వర పిల్లగా
0: ఇచ్చానులే పుచ్చుకో
1: మాటి వర పిల్లగా
0: ఇచ్చానులే పుచ్చుకో
1: కూడా వాళ్ళు

0: హలో,
1: నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
0: నమస్కారం. చెప్పండి, ఎక్కడి నుంచి?
1: సార్ హైదరాబాద్ మెహిదీపట్నం సార్.
0: ఏ సినిమా, ఏ పాట?
1: సార్ ప్రేమ కానుక ఈ చిత్రంలో నీ అండ కోనలో ఆ పాట కాదు సార్.

0: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికా ఇరాన్ దేశాల మధ్య గత వారం రోజులుగా తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొంది. గత ఏప్రిల్ నెలలో కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరు దేశాలు పరస్పరం దాడులకు దిగడంతో ఈ ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. జూన్ 8వ తేదీన వ్యూహాత్మక ప్రాంతమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మాజ్ వద్ద ఇరాన్ దళాలు ఒక అమెరికన్ అపాచీ హెలికాప్టర్ను కూల్చివేయడంతో పశ్చిమాసియాలో ఈ ఉద్రిక్తతల్ని తారాస్థాయికి తీసుకెళ్లాయి. దీనికి ముందు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గుండా వెళ్లే వాణిజ్య నౌకలను అడ్డుకోవడానికి ఇరాన్ ప్రయత్నించడం, అమెరికా వాటికి రక్షణ కల్పించడం వంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతిచర్యగా అమెరికా జూన్ 10-11 తేదీల్లో దక్షిణ ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఇరాన్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలు, డ్రోన్ కమాండ్ యూనిట్లు, బాందర్ అబ్బాస్, కేస్మ ఐలాండ్ పరిసరాల్లోని సైనిక స్థావరాలపై అమెరికా బాంబులు వర్షం కురిపించింది. టెహ్రాన్ శివార్లలో కూడా అమెరికా పలు డ్రోన్ దాడులు చేసింది. అదేవిధంగా ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆర్థిక దిగ్బంధాన్ని మరింత కఠినతరం చేసింది. అమెరికా దాడులకు నిరసనగా ఇరాన్ దాని మద్దతుదారులైన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ దళాలు కువైట్, బెహ్రైన్, జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేశాయి. అలాగే హార్మోజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇలా రెండు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడుల పరంపర గడిచిన కొన్ని రోజులుగా పతాక స్థాయికి చేరుకున్నాయి. ఈ పరస్పర ఘర్షణల్లో జూన్ 10వ తేదీన గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ప్రయాణిస్తున్న ఎంవీ జల్వీర్ అనే ట్యాంకర్ నౌకపై ఇరాన్ చమురు దిగ్బంధాన్ని ఉల్లంఘించిందనే నెపంతో అమెరికా సైన్యం దాడి చేసింది. ఈ దాడిలో ఆ నౌకలో పనిచేస్తున్న 3 భారతీయ నావికులు మరణించారు. దీనిపై భారత్ తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ భారత్లోని అమెరికా దౌత్యవేత్తను పిలిపించి తన తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ దీనిపై వివరణ ఇస్తూ,
1: We have seen that there have been several incidents involving Indian seafarers in West Asia in the last few days. We attach high importance to the welfare and well-being of our seafarer community. We need not re-emphasize this point. Yesterday we condemned the attack on a ship off the coast of Oman in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome and a direct result of the ongoing conflict in the region. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early return to peace and stability in the region.
0: ఇదిలా ఉండగా జూన్ 11వ తేదీన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై చాలా తీవ్రమైన దాడులు చేస్తామని, అవసరమైతే వారి చమురు క్షేత్రాలను పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటామని హెచ్చరించారు.
2: But we hit them hard yesterday, and we're going to hit them again hard today in case you miss it, in case you don't turn on your television set. And we'll see what happens with the deal. We were really close to a deal, but they keep tapping us along. They keep playing us for suckers because you know what? They dealt with some very stupid presidents. I have to say that. I'm embarrassed to say it. Some very stupid people were sitting here. Well, we're going to be attacking them and attacking them very hard. Very incredible, actually an incredible machine. And at first they said they didn't do it, then they admitted they did. It was sort of easy because we have the bomb. We actually have the bomb. We got very lucky that bomb didn't explode. That bomb was lodged in the helicopter. It didn't explode. It was on fire, but it didn't explode. It's just those two guys, they knew how to fly, but they got very lucky.
0: ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు వర్గాలు సంయమనం పాటించి శాంతి ఒప్పందానికి ప్రయత్నించాలని సూచించాయి. అయితే ట్రంప్ హెచ్చరికలు చేసిన కొన్ని గంటల తర్వాత నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ ఉన్నత నాయకత్వంతో చర్చల్లో పురోగతి లభించిందని, కాబట్టి తాము నిర్దేశించుకున్న సైనిక దాడులను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఒక శాంతి ఒప్పందం ముసాయిదా సిద్ధమైనట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఇస్లామాబాద్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ దాదాపు ఖరారైనట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి వెల్లడించారు.

0: ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ ఓడరేవులపై ఉన్న అంతర్జాతీయ నౌకాదళ దిగ్బంధాన్ని పూర్తిగా తొలగించాలని ఇరాన్ పట్టుబడుతోందన్నారు. వ్యూహాత్మక ప్రాంతమైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నియంత్రణను ఇరాన్ వదులుకోబోదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా లెబనాన్లో యుద్దానికి పూర్తిగా ముగింపు పలకడం, ఇరాన్ అణు కార్యక్రమాలపై తదుపరి 60 రోజుల పాటు చర్చలు జరపడం వంటి కీలక ప్రతిపాదనలు ఈ ముసాయిదాలో ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రం ఇరాన్ అణు ఆయుధాలు సాధించకుండా అడ్డుకునే విషయంలో తాము అమెరికాతో పూర్తి ఏకీభవించి ఉన్నామని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇరాన్కు అనుకూలమైన ఒప్పందాలను అంగీకరించబోమని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో తీవ్రస్థాయికి చేరుకున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. అయితే ప్రస్తుతం అమెరికా తన దాడులను తాత్కాలికంగా నిలిపివేయడం, చర్చల ముసాయిదా తెరపైకి రావడంతో పరిస్థితి కొద్దిగా అదుపులోకి వచ్చింది. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గి గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కొంతమేర లాభపడ్డాయి. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని ప్రకటించడంతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇరాన్ అణు కార్యక్రమం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అంతర్జాతీయ అణు సంస్థ ఐఏఈఏ బోర్డు ఇరాన్ తన అణు కేంద్రాలకు పరిశీలకులను అనుమతించాలని, అణు పదార్థాలపై పూర్తి సమాచారం ఇవ్వాలని కోరింది. అమెరికా, యూరోపియన్ దేశాలు కూడా ఇరాన్తో సహకారాన్ని పునరుద్ధరించాలని పిలుపునిచ్చాయి. అణువ్యాప్తి నిరోధక ఒప్పందాల భవిష్యత్, పశ్చిమ దేశాలు ఇరాన్ సంబంధాలపై ఈ పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉంది. రష్యా యుక్రెయిన్ యుద్దం 4వ ఏడాదిలోకి అడుగు పెడుతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే పరిస్థితులు కనిపించకపోగా ఈ యుద్దం అత్యంత ప్రమాదకరమైన దశకు చేరుకుంటోందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి హెచ్చరించింది. యుక్రెయిన్లోని పౌర నివాసాలు, మౌలిక సదుపాయాలపై రష్యా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోందని ఐక్యరాజ్యసమితి అండర్ సెక్రటరీ జనరల్ రోజ్మేరీ డికార్లో పేర్కొన్నారు. అదే సమయంలో రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై యుక్రెయిన్ కూడా ఎదురుదాడికి దిగుతోందని, జపోర్జియా అణు విద్యుత్ ప్లాంట్ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశాలున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఇరుపక్షాలు నిబంధనలు లేని సంపూర్ణ కాల్పుల విరమణ ఒప్పందం పాటించాలని ఐక్యరాజ్యసమితి డిమాండ్ చేసింది. అయితే ఉక్రెయిన్ వెల్లడించిన వివరాల ప్రకారం చెర్నోబిల్ సమీపంలోని కీలక అణు వ్యర్థ నిల్వ కేంద్రం రష్యా డ్రోన్ దాడి చేసిందని, అంతర్జాతీయ అణు సంస్థ గణనీయమైన నష్టం జరిగినప్పటికీ రేడియేషన్ లీక్ కాలేదని తెలిపింది. యుక్రెయిన్ అధ్యకుడు వలడిమిర్ జెలెన్స్కీ ఐరోపా మద్దతు కోసం తన దౌత్య ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. యుద్ద పరిస్థితులు, ఆయుధ సహాయం, ఆర్థిక మద్దతు అంశాలు యూరోపియన్ దేశాల చర్చల్లో ప్రధానంగా నిలిచాయి. రష్యాపై ఆంక్షలను కొనసాగించాలనే అభిప్రాయం పశ్చిమ దేశాల్లో బలపడుతోంది. గాజా పునర్నిర్మాణానికి సహకరించాలని ప్రపంచ దేశాలను పాలస్తీనా, ఇజ్రాయెల్ పౌర సమాజ సంస్థలు విజ్ఞప్తి చేశాయి. గాజాలో శాశ్వత కాల్పుల విరమణ, మానవతా సహాయాన్ని, పునర్నిర్మాణ చర్యలను వేగవంతం చేయాలని కోరాయి. రెండు దేశాల పరిష్కారానికి మద్దతునివ్వాలని కూడా పిలుపునిచ్చాయి. ఫ్రాన్స్ వేదికగా వచ్చే సోమవారం నుంచి జరగనున్న G7 దేశాల శిఖరాగ్ర సదస్సు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమాసియా ఘర్షణలు, రష్యా యుక్రెయిన్ మధ్య యుద్దం, ప్రపంచ ఆర్థిక అసమతుల్యతలు, చైనా ప్రభావం, కీలక ఖనిజాల సరఫరా వంటి అంశాలు ఈ శిఖరాగ్ర సదస్సులో ప్రధాన అజెండాగా ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ భద్రత, ఇంధన సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యం వంటి అంశాలపై కూడా కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇక ఈ శిఖరాగ్ర సదస్సుకు భారత్ను భాగస్వామ్య దేశంగా ఆహ్వానించారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనున్నారు. ఆర్థిక రంగంలో ప్రపంచ దేశాలు ఇంధన ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాపై అనిశ్చిత నెలకొంది. వీటిపై కూడా G7 శిఖరాగ్ర సదస్సు వేదికగా ప్రపంచ దేశాలు చర్చించనున్నాయి. ఫిన్లాండ్లో జరిగిన ఎమర్జింగ్ పవర్స్ అండ్ ది న్యూ జియోపాలిటికల్ కాంపిటీషన్ కార్యక్రమంలో పాల్గొన్న భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా యుక్రెయిన్ యుద్దం విషయంలో భారత్ రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ప్రశ్నకు ఆయన ధీటుగా బదిలిచ్చారు. భారత్ ఇప్పుడు చమురును ధర లభ్యత ఆధారంగానే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. యుక్రెయిన్ యుద్దం ప్రారంభమైన సమయంలో ఐరోపా దేశాలు పశ్చిమాసియా దేశాల నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేయడంతో సంప్రదాయంగా అక్కడి నుంచి దిగుమతి చేసుకునే భారత్కు ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించారు. రష్యా చమురు కొనుగోలు చేయాలని 2022లో అమెరికానే స్వయంగా తమను కోరిందని వెల్లడించారు. ఆ సమయంలో ప్రపంచ ఆర్థిక అసమతుల్యతను కాపాడటంలో భారత్ పోషించిన కీలక పాత్రను సైతం అమెరికా గుర్తించిందని జయశంకర్ వెల్లడించారు. అదేవిధంగా పాశ్చాత్య దేశాల వైఖరిలో ఉన్న ద్వంద్వ ప్రమాణాలను కూడా జయశంకర్ ఎత్తిచూపారు. పాశ్చాత్య దేశాల ఆయుధ సరఫరా విషయంలో భారత్కున్న భద్రతాపరమైన ఆందోళనలను జయశంకర్ పునరుద్ఘాటించారు. ఐరోపా దేశాలు విక్రయించే ఆయుధాలు భారత్పై దాడికి ఉపయోగిస్తున్నారని చెప్పారు. కానీ తాము ఐరోపా భద్రతకు ముప్పు కలిగించే ఏ పని చేయలేదని జయశంకర్ స్పష్టం చేశారు.
1: At that time, the US specifically asked India to buy Russian oil to stabilize the world markets. Right now, if you see, after having first put tariffs on us last year for

0: buying Russian oil. The U.S. then again lifted its sanctions. Let's not pretend that there is some great principle involved here. I mean, if it is on, off, and, you know, do it when it suits us and don't do it when it doesn't suit us. I mean, come on, we are all the adults in the room. We know what the game is. So I don't think making this about sanctimony is really warranted.
1: పాకిస్తాన్లో గత వారం రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, బలూచిస్తాన్లో తీవ్ర ఉద్రిక్తతలు, హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పతనం కావడం, నిత్యావసర ధరలు ఆకాశాన్నంటడం, పౌర హక్కుల అణచివేత కారణంగా ప్రజల్లో వ్యక్తమవుతున్న నిరసనలు హింసాత్మక ఘర్షణలుగా మారాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని రావాల్కోట్, ముజఫరాబాద్ నగరాలు గత వారం రోజులుగా రణరంగంగా మారాయి. రావాల్కోట్లోని ఈద్గా మైదానంలో నిత్యావసర వస్తువులపై ధరలను తగ్గించాలని, ప్రాథమిక హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సుమారు 60,000 నుండి 70,000 మంది నిరసనకారులు శాంతియుతంగా భారీ ప్రదర్శన చేపట్టారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ, జేఏఏసీ నేతృత్వంలో జరిగిన ఈ ప్రదర్శనను అణచివేయడానికి పాకిస్తాన్ సైన్యం నిరసనకారులపై కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల కారణంగా దాదాపు 20 మందికి పైగా పౌరులు మరణించగా 100,000 మంది తీవ్రంగా గాయపడ్డారు. రావాల్కోట్, పూంచ్, బేంబర్ వంటి ప్రాంతాలలో వీధులన్నీ రక్తసిక్తంగా మారాయి. తమ హక్కుల కోసం పోరాడుతున్న పౌర సమాజ సంస్థ అయిన జేఏఏసీను పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం, ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయడం స్థానికుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచింది. మరోవైపు బలూచిస్తాన్లో కూడా పరిస్థితులు దారుణంగా మారాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బీఎల్ఏ వంటి వేర్పాటు వద్ద సంస్థలు ఆపరేషన్ హోరఫ్ 2.0 పేరుతో సరికొత్త దాడులకు తెరలేపాయి. క్వెటా, గ్వాదర్, నష్కి వంటి 9 జిల్లాల్లో సైనిక స్థావరాలు, జైళ్లు, ప్రభుత్వ కార్యాలయాలపై ఏకకాలంలో బాంబు దాడులు, డ్రోన్ దాడులు చేశాయి. ఫిలిప్పీన్స్లో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ దక్షిణ భాగంలోని మిండానో ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ఫిలిప్పీన్స్ తీరంలో 3 అడుగుల ఎత్తు వరకు సునామీ అలలు ఎగసిపడ్డాయి. ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని ఆ దేశ అధ్యక్షుడు మార్కోస్ సూచనలు చేశారు. అయితే ఈ భూకంపం కారణంగా 4 ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా గాయపడినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలపై వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి. ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు. శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 2727288 రెండు నెంబర్లకు దేనికైనా చేసేటప్పుడు 0891 కోడ్ జత చేయాలి.

0: हेलो हेलो
1: హలో నమస్తే సార్
0: నమస్కారం అండి. మీ పేరు?
1: కడప నుండి ఓవర్లోడింగ్ సార్
0: చెప్పండి, ఏ సినిమా ఏ పాట?
1: బొబ్బిలిపల్లి చిత్రంలో ఒకటో నెంబర్ బస్సు అనే పాట కావాలి సార్.

లబ్బుడి రోట్టు ఆయన కంకి పాడుతాట. హలో హలో హలో.

0: పాటల పల్లకి కార్యక్రమానికి ఫోన్ ఇన్ లైవ్ శ్రోతలు డయల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288 కోడ్ 0891. హలో
1: హలో, నమస్తే సార్. శర్మ గారు
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు ఎల్లప్ప వెంకటరావు, అనకాపల్లి నుంచి మాట్లాడుతానండి. కులదైవం సినిమా నుంచి పై నుంచి ఓసిన పాట కావాలండి.
0: సరే,

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం, చెప్పండి. హలో, హలో,
1: సార్ గుడ్ మార్నింగ్. సార్
0: నమస్కారం, శుభోదయం, పాటల పల్లకి స్వాగతం, చెప్పండి.
1: ఆల్ ఇండియా రేడియో స్వాగతం సార్.
0: అయ్యా,
1: ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మేము, మా ఫాదర్, వాళ్ళ ఫాదర్ అందరం కూడా మన ఆల్ ఇండియా రేడియోకి శ్రోతలం. చాలా సంతోషంగా ఉంటుంది. ఎన్ని మీడియా వచ్చినా ఎన్ని వచ్చినా ఆల్ ఇండియా రేడియోలో వినే పాటలు ఎప్పటికీ చిరస్మరణీయం సార్.
0: ధన్యవాదాలు, చెప్పండి.
1: సార్, ఇందులో ప్రేమాభిషేకంలో నా కళ్ళు చెబుతున్నాయి సాంగ్ ఉంటే వేయండి సార్.
0: మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను దొండపర్తి నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు ధనమిడి శ్రీనివాస్ ఉమామహేశ్వర శాస్త్రి.
0: అలాగేనండి, ప్రేమాభిషేకం కదా మీకు కావాలి.
1: అవును సార్, నా కళ్ళు చెబుతున్నాయి హిట్ సాంగ్.
0: తప్పకుండా తప్పకుండా వేస్తున్నామండి, వినండి.
1: థ్యాంక్ యూ సార్, నమస్తే.
0: నమస్కారం.

0: హలో, పాటల పల్లకి.
1: హలో, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అండి.
0: అవునండి, మీ పేరు?
1: అభినందనలు, ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రేడియో వింటూ అన్ని పనులు చేసుకోవచ్చండి. చాలా ఎన్ని ప్రసార సాధనాలు వచ్చినా సరే రేడియో స్థానం స్థిరంగా ఉంటుందండి.
0: అవునండి,
1: మనం పనులు చేసుకొని రేడియో వింటూ.
0: చెప్పండి.
1: అడవిరాముడి నుంచి, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.
0: మీ పేరు?
1: నా పేరు అన్నమనాయుడు.
0: ఎక్కడి నుంచి?
1: పాలకొండ మండలం.
0: తప్పకుండా వినండి.

0: హలో,
1: నమస్కారం అండి.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: తెలుగుదేశం శంకర్రావు విజయనామం.
0: శంకర్రావు గారు, చెప్పండి.
1: అభిలాష సినిమా ఉంది, బంతి చామంతి పాట కావాలి.
0: తప్పకుండా వినండి.

0: హలో, పాటల పల్లకి. హలో హలో, చెప్పండి.
1: నా పేరు చిత్తూరు సత్యనారాయణమూర్తి అండి.
0: చెప్పండి సత్యమూర్తి గారు, ఏ ఊరు?
1: చీమలపల్లి వ్యాపకం సార్. సుపుత్రుడి చిత్రంలోని ఏమివ్వను నీకేమివ్వను.

తర్వాత విచిత్ర బంధం చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

0: తర్వాత అందాల రాముడు చిత్రానికి వి రామకృష్ణ పి సుశీల పాడిన పాట వింటారు.
1: అబ్బోసి చిన్నమ్మ ఆనాటి ము

0: ట్రాఫికర్ లేకపోయావు.
1: వేటగాడినే లేడీ వేటాద వచ్చిందా, వేటగాడినే లేడీ వేటాద వచ్చిందా.
0: అబ్బోసి చిన్నయ్యా,
1: అబ్బోసి

0: మధురిమ పాత చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12 గంటలు కావస్తుంది. మరికు దిక్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే జాగృతి శర్మ. प्रधानमंत्री नरेंद्र मोदी फ्रांस और स्लोवाकिया की 6 दिन की यात्रा पर रवाना हो गए हैं. श्री मोदी ने प्रस्थान वक्तव्य में कहा कि फ्रांस भारत के लिए रणनीतिक दृष्टि से बेहद महत्वपूर्ण है. श्री मोदी ने कहा कि इस यात्रा से भारत और फ्रांस के बीच आर्थिक और सांस्कृतिक संबंध और प्रगाढ़ होंगे. प्रधानमंत्री मोदी कल फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों के साथ भारत इनोवेट्स सम्मेलन का उद्घाटन करेंगे.

0: తర్వాత గోదావరి చిత్రానికి సునీత పాడిన పాట వింటారు.
1: అందంగా లేనా, అసలు ఏం బాగాలేనా, అంత లెవెల్ ఏంటో నీకు.

0: మధుమంజరి చిత్రగీతాలు విన్నారు. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవకియా దేశాల్లో పర్యటిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. మారుతున్న యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా

0: ఈరోజు ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం చేసేలా ఈ పర్యటన సాగుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి మోదీ భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తారు. ఇది భారతీయ స్టార్టప్లను ప్రపంచ పెట్టుబడులతో అనుసంధానిస్తుందన్నారు. ఆ తరువాత 2 రోజుల పర్యటన కోసం స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాకు చేరుకుంటారు. అక్కడ అధ్యక్షుడు పెల్లెగ్రిని ప్రధాని పికోలతో సమావేశమై యూరోపియన్ యూనియన్తో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేయనున్నారు. ఇక ఈ నెల 16-17 తేదీల్లో ఫ్రాన్స్లో ఎవియాన్ నగరంలో జరిగే G7 సదస్సులో మోదీ పాల్గొంటారు. జూన్ 18 ప్యారిస్లో మాక్రాన్తో కలిసి వివాటెక్ 2026 కార్యక్రమానికి హాజరవుతారు. చివరిగా ప్యారిస్లో ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలు ఐరోపా, G7 దేశాలతో భారతదేశ వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. శాస్త్ర సాంకేతిక, ఉత్పత్తి, అంతరిక్షం, సెమీకండక్టర్లు, డ్రోన్ల వరకు వివిధ రంగాల్లో భారత యువత తమదైన ముద్ర వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని అగ్రగామి స్టార్టప్ గమ్యస్థానాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని, ఈ విజయగాథల్లో చాలా వరకు చిన్న పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చిన యువశక్తే ఉన్నారని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. క్రీడారంగంలో దేశానికి అపార కీర్తి తీసుకురావడమే కాకుండా అనేక అంతర్జాతీయ పోటీల్లో యువ అథ్లెట్లు దేశ ప్రతిష్ట పెంచుతున్నారని యువతను ప్రశంసించారు. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ సహా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు ప్రస్తావిస్తూ ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, వ్యాపారాలు ప్రోత్సహించే ఒక పర్యావరణ వ్యవస్థను నిర్మించినట్టుగా ప్రధానమంత్రి తెలిపారు. బలమైన క్రీడా వ్యవస్థ, మెరుగైన మౌలిక సదుపాయాలు అథ్లెట్లకు కొత్త అవకాశాలు సృష్టించడంతో పాటుగా క్రీడలపై ప్రోత్సహించడంలో ఎంతగానో తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం యువత నేతృత్వంలో అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు పురుష క్యాడెట్లతో కలిసి శిక్షణ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ వేడుకల్లో 500 మందికి పైగా భారత సైన్యంలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మారుతున్న యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఈరోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ధి కారణంగా యుద్ధ స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు, ఆయుధాలు మాత్రమే యుద్ధంలో పాల్గొనే రోజులు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ధ వ్యూహంలో కీలక భాగమయ్యాయని వివరించారు. ప్రత్యర్థి దేశాల సమాచార, రవాణా, నిఘా వ్యవస్థ నియంత్రించడం కూడా యుద్ధంలో కీలకమే అన్నారు. సవాళ్లు ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని నూతన అధికారులకు సూచించారు. కష్టపడి పనిచేయడంతో పాటు మేధోశ్రమం ముఖ్యమైనని వివరించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి శిక్షణ పొందిన తొలి మహిళా క్యాడెట్ల బృందం వైమానిక దళంలో చేరింది. కార్యక్రమంలో Sukhoi-30 MKI, సారింగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందాల వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
1: భారత్ కి ఢాల్ ఔర్ భారత్ కి తల్వార్ బన్ కర్ రహీ హై. హాల్ హీ మే ఆపరేషన్ సింధూర్ మే భీ హమ్నే యహీ భావనా ఆప్ సబ్కే అందర్ దేఖీ. యే సాత్ ఆతంకీ ఠికానో కో నష్ట నాబూద్ కర్నే మే కామ్యాబీ హాసిల్ కీ. యది హమ్ ఉతనా బడా ఆపరేషన్ సఫలతాపూర్వక అంజామ్ దే పాయే తో ఉస్కే పీచే హమారే ఇండిజినస్ ప్లేట్ఫార్మ్ కే సాత్ సాత్ హమారీ ఎయిర్ ఫోర్స్ కే ట్రైన్ కరేజియస్ ఔర్ డిసిప్లిన్డ్ ఆఫీసర్స్ కా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ థా. నిశ్చిత హీ భవిష్య కే ఆపరేషన్స్ మే భీ హమారే ఎయిర్ ఫోర్స్ కీ యహీ భూమికా దేఖనే కో మిలేగీ ఐసా మేరా విశ్వాస్ హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @HAIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పారదర్శకమైన, ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్లోకి మార్చడంలో సాధించిన పురోగతి సమీక్షించిన ఆయన, నియామకాలు మరింత వేగంగా, సమర్థవంతంగా, అభ్యర్థులకు సులభతరంగా మార్చేందుకు మరిన్ని టాబ్లెట్ ఆధారిత

0: ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించారు. కాగా భారతీయ రైల్వేలు 6 ప్రధాన విభాగాల్లో 47,000 పైగా ఖాళీలకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలు పూర్తి చేసి 43,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒమన్ తీరంలో భారతీయులను నౌకలపై అమెరికా దాడి చేయటాన్ని భారత్ తప్పుపట్టింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్లో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని జైశంకర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 21 మందిని రక్షించారు. కమర్షియల్ నౌకలపై దాడులు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తుంది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే నిలిపేయాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ గతంలోనే డిమాండ్ చేశారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో శాంతి సామరస్యం స్థిరత్వం కాపాడేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధత చాటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దుల సమన్వయ సదస్సు ఈ నెల 8 నుంచి 11 తేదీ వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రస్తుత సరిహద్దు పరిస్థితి సమీక్షించేందుకు సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించిన పరస్పర అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ఈ నిర్ణయాలు ద్వైపాక్షిక సహకారం పెంపొందించడంతో పాటుగా సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణకు ఇరు దేశాల స్నేహ సంబంధాలకు దోహదపడతాయని ఇరు బృందాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. తదుపరి డీజీసీ సదస్సు నవంబర్ 2026లో ఢాకా నిర్వహించాలని ప్రతిపాదించారు. నీట్ పునఃపరీక్ష సన్నద్ధతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టివి సోమనాథన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత భాగస్వాములందరి మధ్య సరైన సమన్వయం ద్వారా పునఃపరీక్ష పారదర్శకంగా సజావుగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా యంత్రాంగాలు ఒకరితో ఒకరు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని సోమనాథన్ తెలిపారు. అస్సోం మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్ కేరళ మహే ఒడిశా పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి ఋతుపవనాలు పశ్చిమ బెంగాల్ బీహార్లోని మరికొన్ని ప్రాంతాలు అలాగే ఒడిశా జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ హర్యానా చండీగఢ్ పంజాబ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ కొంకన్ గోవా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా లాస్ ఏంజల్స్లో సూపర్ స్టేడియంలో జరిగిన గ్రూప్ డి ఓపెనింగ్ మ్యాచ్లో అమెరికా 4-1 తేడాతో పరాగ్వేపై విజయం సాధించింది. మరోవైపు కెనడాలో జరిగిన మ్యాచ్లో కెనడా గోల్స్ సాధించి బోస్నియా హెర్జెగోవినాతో 1-1 మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యామాగుచితో తలపడతారు. క్వార్టర్ ఫైనల్లో పివి సింధు ప్రత్యర్థి చెన్ సూయుపై 21-6 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యామాగుచి భారత్కు చెందిన తన్వీ శర్మను 21-14 తేడాతో ఓడించి పివి సింధుతో సెమీఫైనల్ వరకు సిద్ధమయ్యారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఈరోజు తొలి మ్యాచ్ జరగనుంది. ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 1:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో మిగిలిన 2 మ్యాచ్లు లక్నో చెన్నైలో జరుగుతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్ స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం లలిత గీతాలు వింటారు. కార్యక్రమంలో శ్రీమతి ఈ లక్ష్మీ కామేశ్వరి పాడిన లలిత గీతాలు. ముందుగా మావి కొమ్మపై కోయిల శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన వినండి.

లలితగీతాలు కార్యక్రమంలో శ్రీమతి ఈ లక్ష్మీ కామేశ్వరి గారి పాడిన లలితగీతాలు విన్నారు. చిత్రగీతాలు వింటారు. ముందుగా ఉండమ్మ బొట్టు పెడతా చిత్రానికి పి సుశీల పాడిన పాట వింటారు.

0: తర్వాత ఉయ్యాల జంపాల చిత్రానికి అనుదీప్ హర్షిక పాడిన పాట వింటారు.
1: ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి 16,627 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న యోగాంధ్ర కార్యక్రమాలు. వార్తల వివరాలు. రాజధాని అమరావతిలో నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అమరావతిలో కొండవీటివాగు, పాలవాగులపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని అభివృద్దిలో భాగంగా సిఆర్డీఏ ఆధ్వర్యంలో వాగులపై 43 వంతెనలు, లేఅవుట్లలో మరో 26 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. వానాకాలం దృష్ట్యా నీటి ప్రవాహానికి ఆటంకాలు తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కాలువ పనులపై

0: ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అవసరమైతే జేసీబీలతో వెంటనే చర్యలు చేపట్టాలని నారాయణ అన్నారు. మరో ఏడాదిలో ఎక్కువ శాతం వంతెనలు పనులు పూర్తి కానున్నాయని మంత్రి నారాయణ వివరిస్తూ,
1: అమరావతి క్యాపిటల్ సిటీలో ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్కి ఒక ట్రంక్ రోడ్డు వర్క్ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క పాలవాగు కొండవీటి వాగు మీద 69 బ్రిడ్జిలు కడుతున్నాం. వెస్టర్న్ బైపాస్ కి పోయే దాని మీద ఏదైతే కొండవీటి వాగు పాలవాగు మీద పోతుందో వాటి యొక్క మట్టి దాదాపు క్లీన్ చేశారు. అదేవిధంగా 69 ఎక్కడైతే బ్రిడ్జ్ వర్క్ జరుగుతుందో అక్కడ డైవర్ట్ చేయమని అది కూడా అధికారులు చేపట్టారు. నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి అన్ని బ్రిడ్జిలు అయిపోతాయి, వెంట్స్ క్లియర్ అవుతాయి. వెంట్స్ క్లియర్ అయినప్పుడు వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతుంది.
0: 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రగతి పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి అభివృద్ది పనులను ఆమె ఈరోజు పరిశీలించారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ, రాజమహేంద్రవరం దివాన్ చెరువు ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమయ్యే 327 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి రహదారి భద్రత మెరుగుపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ,
2: 2047 భారతదేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చిదిద్దాలి అన్నది వారి యొక్క ఆకాంక్ష. వికసిత్ భారత్ అంటే ఒక పక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వారికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ దేశాన్ని ప్రగతి పదంలో తీసుకుని వెళ్తూ విశ్వగురు స్థాయికి ఎదిగే విధంగా కృషి చేయాలన్నది వారి సంకల్పం. దేశంలో 25 కోట్ల మంది ఎవరైతే దారిద్ర రేఖకు దిగువన ఉన్నారో వారిని పేదరికం నుండి వెలుపలికి వారు ప్రధాని అయిన తర్వాత 25 కోట్ల మందిని బయటికి తీసుకురావడం జరిగింది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు స్పందిస్తూ, 12 ఏళ్ల క్రితం భారత యువత అవకాశాల కోసం వెతికేదని, ప్రస్తుతం యువతే అంకుర సంస్థలను స్థాపించి కొత్త అవకాశాలను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో 2,20,000కు పైగా అంకుర సంస్థలు, 23 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పిస్తున్నాయని తెలిపారు. అలాగే క్రీడల్లో రికార్డు స్థాయి పతకాలు, ప్రపంచస్థాయి సంస్థల ఏర్పాటు, ఆవిష్కరణల రంగంలో భారీ పెట్టుబడులు దేశ అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. నీటి వనరులు, చెరువుల సంరక్షణ లక్ష్యంగా సోమవారం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా జలరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తహసీల్దార్లు, జలవనరుల శాఖ, ఇతర శాఖల అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రేపటిలోగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో చెరువుల హద్దుల సర్వే ప్రక్రియను పూర్తి చేసి సోమవారం నుంచి క్షేత్రస్థాయి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే జలధార, జలహారతి కార్యక్రమాలు అమలులో ముందంజలో ఉన్నామని పేర్కొన్న కలెక్టర్, ఇకపై జలరక్షణ కార్యక్రమాన్ని కూడా సమాంతరంగా వేగవంతం చేసి విజయవంతం చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 16,627 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. 16వ ఆర్థిక సంఘం కింద మంజూరైన ఈ నిధులతో వచ్చే 5 ఏళ్లలో గ్రామాలలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, గ్రామీణ మౌలిక వసతులను అభివృద్ది చేయనున్నారు. గత 15వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రానికి లభించిన నిధులతో పోలిస్తే దాదాపు 3,800 కోట్ల రూపాయలను అదనంగా కేటాయించారు. మొత్తం కేటాయింపులో 13,302 కోట్లు బేసిక్ గ్రాంట్లుగా, 3,325 కోట్లు పర్ఫార్మెన్స్ గ్రాంట్లుగా అందనున్నాయి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాను ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. యోగాంధ్ర 2026లో భాగంగా ఈరోజు ఉదయం విజయవాడ బరం పార్క్ వద్ద నిర్వహించిన ప్రత్యేక యోగాభ్యసన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ, ఆయుష్ విభాగం రూపొందించిన 45 నిమిషాల యోగా మార్గదర్శకాల ఆధారంగా

యోగాను ప్రతి వర్గానికి చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. దక్షిణ కోస్తా రైల్వే మహిళా సంక్షేమ సంస్థ విజయవాడ డివిజన్ అధికారిక లోగోను సంస్థ అధ్యక్షురాలు స్మృతి చారు మాధుర్ ఈరోజు విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ లోగో కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదని, ప్రతి మహిళలోని శక్తి, ఐక్యత, సేవాభావాన్ని ప్రతిబింబించే ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం సంస్థ మరింత విస్తృతంగా పనిచేయాలన్న సంకల్పానికి ఇది నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. ఖరీఫ్ పంటకాలం ప్రారంభమైనందున రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో ఎరువుల గోదాములను తనిఖీ చేసి ఎరువుల నిల్వలు, సరఫరా వ్యవస్థ, విక్రయాలను ఆమె నిన్న పరిశీలించారు. ఆధార్ ఆధారిత ఆన్లైన్ విధానంలో యూరియా, డీఏపీ ఎరువులను రైతులు కొనుగోలు చేసే ప్రక్రియను పరిశీలించారు. అలాగే ఎరువుల బస్తాలపై ముద్రించిన ధరలను, ప్రభుత్వ రాయితీ ధరలు, రైతులకు విక్రయిస్తున్న ధరలు వంటి విషయాలను పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయ సెస్ బకాయిల వసూళ్లు, స్వచ్ఛపదం కార్యక్రమాల అమలుపై అధికారులు దృష్టి సారించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆమె నిన్న మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులతో దృశ్యమాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు వసూలు చేసే పన్నుల్లో గ్రంథాలయ సెస్ను సకాలంలో చెల్లించాలని ఆదేశించారు. స్వచ్ఛపదం కార్యక్రమాన్ని ప్రతి బుధవారం తప్పనిసరిగా నిర్వహించి గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని కలెక్టర్ అన్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తాగునీటి సరఫరా వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షించి క్లోరినేషన్ తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. వాటర్ ట్యాంకుల శుభ్రత, నీటి నమూనాల పరీక్షల ద్వారా డయేరియా, ఫుడ్ పాయిజనింగ్ను నివారించాలని కలెక్టర్ ఆదేశించారు. గిరిజన రైతులు పండిస్తున్న వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి వారి ఆదాయాన్ని పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజనులు పండించిన పంటను ఇతర ప్రాంతాలకు నిన్న అమ్మకాలకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులు సహజ పద్ధతుల్లో అధిక నాణ్యత కలిగిన పైనాపిల్ పంటను సాగు చేస్తున్నారన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతిలో నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి 16,627 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న యోగాంధ్ర కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటన వింటారు.
1: అవునయ్యా,
2: అవును. షేవింగ్ కి ఎంత?
3: అరే అంతేనండి, 60 రూపాయలే.
2: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
3: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
2: మరి రెండోది?
3: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
2: బాబోయ్, బతికించింది యూపీఐ.
3: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
0: ప్రసార విశేషాలు. ఈనాటి కార్యక్రమంలో 2 గంటల 30 నిమిషాలకు సైనిక మాదిరి వింటారు. సాయంత్రం 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం. 5 గంటల 30 నిమిషాలకు సంధ్యారాగాలు కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. 6 గంటలకు సమాచారవాణి. 6 గంటల 10 నిమిషాలకు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి.

విశాఖపట్నం కేంద్రం నుంచి. ఇక 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ కార్యక్రమంలో శ్రీ ఎల్సి రావు గారి స్వీయ కవితలు వింటారు. తర్వాత ఫిట్నెస్ మంత్ర వికాసంలో పరంపరాగత కృషి వికాస్ యోజన గురించి తెలుసుకుంటారు. 7:15 ఉన్నత పర్వత శ్రేణి ప్రాంతంలో ఖరీఫ్ వేరుశనగ ప్రకృతి సాగులో వ్యవసాయ యాజమాన్య పద్ధతులు అనే అంశంపై ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లి నుంచి విచ్చేసిన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి బాలహుసేన్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. తర్వాత జానపద గీతం, వ్యవసాయ సమాచారం భాగంలో కాకినాడ జిల్లా రైతు సోదరులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు చదివినవారు ఆర్ పార్వతి గారు. ఏడు 7:45 స్వర్మాలిక తెలుగు చిత్రగీతాలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మహిళావాణి

ఈనాటి కార్యక్రమంలో హలో బాగున్నారా శీర్షికన మహిళా శ్రోతలు తమకు నచ్చిన పాటలను కోరి వినవచ్చు. కార్యక్రమానికి ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2727244 నెంబర్కు కాల్ చేయాలి. చరవాణి విశాఖేతర ప్రాంతవాసులు అయితే 0891 నెంబర్కు జత చేసి 2727244 నెంబర్కు కాల్ చేసి తమకు నచ్చిన పాటలు వినవచ్చు.

0: హలో
1: హలో,
0: హలో నమస్తే అండి.
1: నమస్తే అండి.
0: బాగున్నారా? ఎక్కడి నుంచి
1: బాగున్నా.
0: మాట్లాడుతున్నారు?
1: పిఠాపురం నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు జ్యోతి.
0: జ్యోతి గారు, మీకోసం ఏ పాట పే వింటారు? ఏ సినిమా నుంచి?
1: డాడీ మూవీ నుంచి వానవాన సాంగ్ కావాలండి.
0: ఓకేనండి. జ్యోతి గారు, మీకోసం మీరు అడిగిన పాట ప్లే చేస్తున్నాను, వినండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎలా ఉన్నారు?
1: అంటే గుడ్ మార్నింగ్. బాగున్నాను మేడం గారు, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మేడం గారు, నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళీనగర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: కళ్యాణి గారు, మీకోసం
1: మాట్లాడారు మేడం గారు, మీకు నా ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏ పాట ప్లే చేయమంటారు మీకోసం?
1: ప్రేమించి చూడలో దొరికేరు దొరగారు ఇక నన్ను విడలేరు, ఆ పాట వేయండి మేడం గారు.
0: ఓకే అండి, పాడి కూడా వినిపించేస్తున్నారు మీకోసం. మీరు అడిగిన పాట ప్లే చేస్తున్నారు, వినండి.
1: ప్రోగ్రామ్ ఆగిపోదు మేడం గారు.
0: ఓకే అండి,
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు.
0: ఓకే అండి.

0: హలో
1: హలో
0: హలో నమస్తే అండి.
1: నమస్తే
0: హలో నమస్తే అండి, బాగున్నారా?
1: బాగున్నాం మేడం.
0: మీ పేరు?
1: నా పేరు రాధా మేడం.
0: రాధ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: అనకాపల్లి నుంచి మేడం.
0: ఓకే అండి, మీకోసం ఏ పాట వేయమంటారు?
1: మ్యాగ్ సందేశం నుంచి సాంగ్.
0: ఓకే అండి రాధ గారు, మీకోసం మీరు అడిగిన పాట ప్లే చేస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో
1: హలో, నమస్తే అండి.
0: హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: బాగున్నాను మేడం. మీరు?
0: బాగున్నా అండి. మీ పేరు?
1: నా పేరు రత్న మేడం, దాబా గార్డెన్స్ నుంచి.
0: రత్న గారు, మీకోసం ఏ సినిమా నుంచి ఏ పాట ప్లే చేయమంటారు?
1: అంజీలో నుంచి చుకుముక్ పోరియే సాంగ్ కావాలి మేడం.
0: ఓకే అండి, రత్న గారు మీకోసం మీరు అడిగిన పాట ప్లే చేస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.
2: చిక్కుబుక్ పోరి, చిక్కుబుక్ పోరి, చిక్కుబుక్ పోరి, చిక్కుబుక్ పోరి, చిక్కుబుక్ పోరి, చిక్కుబుక్ పోరి, ఎవరే అతను.

0: హలో
1: హలో అండి.
0: హలో
1: హలో
0: నమస్తే
1: అండి,
0: అండి.
1: నమస్తే అండి.
0: మీ పేరండి?
1: నా పేరు రాధిక అండి,
0: రాధిక గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకే అండి, మీకోసం ఏ పాట ప్లే చేయమంటారు?
1: నా కోసం అండి, నా కోసమని మా మన స్నేహితులందరి కోసం, మన రేడియో ఆర్జేల కోసం కూడానండి.
0: చెప్పండి.
1: అయితే కన్వీనియర్ గాని ధనయోగం అనే పాట కావాలండి, అయ్యప్ప స్వామి మార్చుని చిత్రంలో.
0: ఓకేనండి.
1: అది తర్వాత మీరు ఏంటంటే రెండు కళ్ళు చాలవండి, నిజంగాను
0: అవునండి.
1: అంత చక్కగా బాగుంటుందండి ప్రోగ్రామ్. మాకు
0: ఓకే అండి,
1: టీవీలో చూసినట్టే ఉందండి, నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. వింటూనే ఉండండి, మీకోసం మీరు అడిగిన
1: తప్పకుండా
0: పాట
1: మేడం,
0: ప్లే చేస్తున్నాను, వినండి.
1: తప్పకుండా మేడం.

0: में भारत जर्मनी विकास सहयोग को मजबूत करने के लिए एक बैठक हुई। बैठक में स्वच्छ ऊर्जा, पर्यावरण संरक्षण, टिकाऊ विकास, कृषि सुधार, जल प्रबंधन और हरित अर्थव्यवस्था में छोटे और मध्यम उद्यमों की भागीदारी जैसे मुद्दों पर चर्चा की गई। दोनों पक्षों ने जलवायु परिवर्तन से निपटने और सतत विकास के लिए आपसी सहयोग बढ़ाने पर भी जोर दिया। दुनिया के सबसे अमीर कारोबारी एलन मस्क दुनिया के पहले खरबपति बन गए हैं। ये उपलब्धि उनकी कंपनी स्पेस एक्स के शेयर बाजार में शानदार शुरुआत के बाद हासिल हुई है। स्पेस एक्स के शेयरों का मूल्यांकन बढ़कर लगभग 2,10,000 करोड़ डॉलर हो गया है। कारोबार के पहले दिन स्पेस एक्स के शेयरों में 19% से अधिक की बढ़ोतरी दर्ज की गई। ऑस्ट्रेलियाई बैडमिंटन ओपन टूर्नामेंट के महिला सिंगल्स के सेमीफाइनल में भारत की दो बार की ओलंपिक पदक विजेता पीवी सिंधु को हार का सामना करना पड़ा। सिडनी में जापान की अकाने यामागुची ने सिंधु को पराजित किया। इसके साथ ही प्रतियोगिता में भारत का सफर समाप्त हो गया है। भारत और अफगानिस्तान के बीच 3 मैचों की एक दिवसीय क्रिकेट श्रृंखला के पहले मैच में बारिश के कारण देरी हो रही है। टॉस का समय दोपहर 1 बजे निर्धारित था, लेकिन तेज बारिश के कारण टॉस अभी नहीं हो पाया है। ये मैच हिमाचल के धर्मशाला में खेला जाना है। मौसम विभाग ने आज असम और मेघालय में मूसलाधार वर्षा का अनुमान व्यक्त किया है। अगले 2-3 दिनों में दक्षिण पश्चिम मानसून के मध्य अरब सागर, महाराष्ट्र, कर्नाटक, तेलंगाना, आंध्र प्रदेश, पश्चिम बंगाल, ओडिशा, झारखंड और बिहार के कुछ और हिस्सों में आगे बढ़ने की संभावना है। दिल्ली राष्ट्रीय राजधानी क्षेत्र में भी आज रात गरज और तेज हवाओं के साथ वर्षा की संभावना है। और अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी 6 दिन की फ्रांस और स्लोवाकिया यात्रा पर रवाना। कहा, यात्रा से फ्रांस के साथ आर्थिक और सांस्कृतिक संबंध मजबूत होंगे, स्लोवाकिया के साथ द्विपक्षीय सहयोग को नई गति मिलेगी। प्रधानमंत्री मोदी फ्रांस के एवियन में G7 शिखर सम्मेलन में भी भाग लेंगे। राष्ट्रपति द्रौपदी मुर्मू ने देहरादून में भारतीय सैन्य अकादमी की पासिंग आउट परेड में कैडेटों की सराहना की। कहा, पहली बार 9 महिला कैडेट का शामिल होना महिला नेतृत्व वाले विकास की दिशा में महत्वपूर्ण कदम। और धर्मशाला में भारत अफगानिस्तान के बीच 3 मैचों की एक दिवसीय श्रृंखला के पहले मैच में बारिश के कारण देरी। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణం. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ మధ్యాహ్నం అందించిన వాతావరణ వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.5 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్. ఇక విశాఖపట్నం పరిసర ప్రాంత వాసులకు వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు వాతావరణం. ఈరోజు, రేపు అనగా 13వ తేదీ, 14వ తేదీలలో ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మరియు యానం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలుల తీవ్రత 60 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. కావున ఈ 2 రోజులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం వారి సూచన. ఇక ఆంధ్రేతర తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు వాతావరణం. ఈరోజు అనగా 13వ తేదీ, తమిళనాడు మరియు ఒడిశా తీర ప్రాంతంలో, దక్షిణ బంగాళాఖాతంలోని అనేక ప్రాంతాలలో, తూర్పు మధ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాలలో, ఈశాన్య బంగాళాఖాతం మరియు ఉత్తర అండమాన్ సముద్రంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలులు గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. కావున ఆంధ్రేతర తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం వారి హెచ్చరిక. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సైనిక్ మాధురి వింటారు.

సైనిక్ మాధురి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు దాటి 45 సెకండ్లు కావస్తుంది. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. సాయంత్రం 5 గంటలకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్పై రెండో ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు 102 మెగాహెడ్స్పై ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు వినవచ్చు. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి మా రెండవ ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో యువవాణి వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఒక చిత్రగీతం విందాం. తర్వాత యువత తమ దైనందిన జీవితంలో విద్యతో పాటు ఇంకా నేర్చుకోవలసినటువంటి విషయాలేంటి, వారి జీవిత విధానానికి జీవనానికి అవసరమయ్యేటటువంటి స్కిల్స్ ఏమేమి ఉండాలి, ఈ విషయాలన్నీ తెలుసుకుంటూ మరిన్ని పాటల్ని వింటూ ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేద్దాం. చక్రి కౌసల్య ఆలపించిన ఈ గీతం అమ్మాయిలు అబ్బాయిలు చిత్రం నుండి.

ఈనాటి యువవాణి కార్యక్రమంలో మనం నేటి యువతకి చదువుతో పాటు కొన్ని రకాల అయినటువంటి స్కిల్స్ ఉండాలి, అవి ఏంటి అని మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఆ స్కిల్స్ ఏంటి అంటే, చాలామందికి చదువు అయితే కంపల్సరీ, కనీసం మనకి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఇప్పుడు తప్పనిసరి అయిపోయింది. మరి ఆ చదువుతో పాటు మనకి జీవితంలో ఉపయోగపడేటటువంటి కొన్ని రకాల వృత్తుల్లోని నైపుణ్యాన్ని సంపాదించాలి. ఎలా అంటే, అవి అవసరమైతే మన జీవితానికి వాడుకోవచ్చు, లేదు మనకు బాగా చదువుకొని మంచి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ కూడా చేతిలో కొన్ని స్కిల్స్ ఉండడం అనేది ఎంత ఉపయోగపడుతుందంటే, ఒక్కొక్కసారి మన ఇంట్లో మనకే అవసరం పడుతూ ఉంటాయి. ఉదాహరణకి చిన్న చిన్న ఎలక్ట్రికల్ పనులు ఏవైనా ఉన్నాయనుకోండి, ఆ రంగంలో గనక మనకి కాస్త ఉంటే, అంటే అనుభవం ఉంటే, ఖచ్చితంగా ఆ చిన్న చిన్న పనులు అనేవి మనం ఒకరి మీద ఆధారపడకుండా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇలాగే ఇంకా చాలా రకాల రంగాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి నైపుణ్యాలు ఎన్నో ఉన్నాయి. అవి మనం ఒక వృత్తిరీత్యా మలుచుకోవాలి అంటే అటువైపు వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే వాటిని మన దైనందిన జీవితంలో ఎక్కడైనా సరే ఉపయోగపడితే వెంటనే మనం ఆ స్కిల్స్ని యూజ్ చేసి ఆ సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది, ఒకరి మీద ఆధారపడకుండా.

ఎస్ లిజనర్స్, మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా యువతకి ఉపయోగపడే నైపుణ్యాలు, అంటే వృత్తి నైపుణ్యాలు ఏంటి, విద్యతో పాటు నేర్చుకోవలసినటువంటి వృత్తి నైపుణ్యాలు ముఖ్యంగా మాట్లాడుకుంటే కంప్యూటర్ యుగం. ఇప్పుడు ఇది ఇదంతా కంప్యూటర్ యుగమే, మనందరికీ తెలిసిందే. ప్రతి ఆఫీస్లోని ఎక్కడ చూసినా కూడా కంప్యూటర్స్ మీదే పని అనేది జరుగుతుంది. మరి అలాంటి కంప్యూటర్స్ గురించి, ఐటీ రంగం గురించి తెలుసుకుని ఆ రంగంలో కొద్దిపాటి నైపుణ్యాలని సంపాదించడం, అంటే కంప్యూటర్ ఆపరేట్ చేయటం, అందులో డేటా ఎంట్రీ ఎలా చేస్తారు, అలాగే వివిధ అంశాలు అందులో ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయి, ఉదాహరణకి ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ అని చెప్పి ఉంటాయి, వీటన్నిటినీ కూడా నేర్చుకోవడానికి యువత ప్రయత్నించాలి. అలాగే అవి జీవితంలో ఎంతవరకు ఉపయోగపడతాయి అనే విషయాన్ని కూడా చూసుకోవాలి. అయితే ముఖ్యంగా ముందు నైపుణ్యాలు అనేవి చేతిలో ఉంటే తర్వాత ఉద్యోగం, వృత్తి ఏదైనా సరే, స్వయం ఉపాధిగా అయినా సరే ఉపయోగపడతాయన్నమాట. ఇంకా చెప్పాలంటే ఎలక్ట్రీషియన్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ నేర్చుకోవటం, ఇవి కూడా ఎంతో ఉపయోగపడతాయి. అంటే అవసరం పడినప్పుడు మనం వృత్తిగా దాన్ని మలుచుకోవచ్చు, లేదంటే మన ఇంట్లోనే మనకు అవసరమైనటువంటి ఎలక్ట్రికల్ పనులు అన్నీ కూడా, చిన్న చిన్న పనులన్నీ కూడా మనమే చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా అలాగే హెల్త్ కేర్, ఈ రంగంలో కూడా మంచి నైపుణ్యాలని సంపాదించవచ్చు. ఎందుకంటే ఈ రంగంలో కూడా చాలా రకాల ఉద్యోగాలు యువతకి అవైలబుల్గా ఉంటున్నాయి. ఈ హెల్త్ కేర్ రంగంలో, అంటే వైద్య రంగం వైపు చాలా రకాల విభాగాలు ఉంటాయి. వాటిల్లో మన చదువుకి, అనుభవానికి అనుగుణంగా ఏ నైపుణ్యాల్ని మనం నేర్చుకుంటే ఆ రంగంలో రాణించవచ్చు, అంటే వైద్య రంగంలో మనకి తగిన ఉద్యోగం ఏది దొరుకుతుంది అనే విషయాలు మన విద్యార్హతను బట్టి చూసుకుని ఆ నైపుణ్యాలను నేర్చుకుని ఉండడం. అంటే ఉదాహరణకి నర్సింగ్, నర్సింగ్ అసిస్టెంట్స్, ల్యాబ్ అసిస్టెంట్స్ ఇలా ఉంటారు కదా, ఈ నైపుణ్యాలన్నీ నేర్చుకుంటే అవి చిన్న చిన్న కోర్సులుగా ఉంటాయన్నమాట. వాటిని నేర్చుకోవటం వల్ల యువతకి ముందు మంచి బెనిఫిట్ అనేది, లాభం అనేది చేకూరుతుంది. ఒక్కొక్కసారి సరైన మనం చదువుకున్న

కదా, ఇంత చదువుంది ఇంకా సరైన ఉద్యోగం రాలేదు అని బాధపడే కంటే మనకుండే నైపుణ్యాలతోటి మనం స్వయం ఉపాధిని కూడా ఏర్పాటు చేసుకోగలిగే అవకాశం ఉంటుందన్నమాట. మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఒక చక్కని పాట విన్నాక.

జోష్ చిత్రం నుండి విఠల్ రాహుల్ పాడిన పాట వింటున్నారు.

ఇంకా యువత నేర్చుకోవాల్సిన నైపుణ్యాల్లోని రిటైల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవచ్చు. అలాగే మార్కెటింగ్కి కావాల్సిన అనుభవాన్ని కూడా సంపాదించవచ్చు. అలాగే ఇంకా బ్యూటీ అండ్ వెల్నెస్, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఒక మంచి వృత్తి అని చెప్పొచ్చు దీన్ని. అంటే ఒక ట్రెండింగ్లో ఉన్నటువంటి ఒక మంచి టాపిక్ అన్నమాట బ్యూటీ అండ్ వెల్నెస్. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు వెల్నెస్ అంటే ఆరోగ్యం మీద కొంచెం ధ్యాస ఎక్కువైంది, దానివల్ల వెల్నెస్

గురించి, అంటే ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఆలోచిస్తున్నారు. అలాగే యోగా అంటే మానసిక ప్రశాంతత పొందడానికి ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు. వీటిల్లో మరి యోగా వస్తుంది, అలాగే మెడిటేషన్ సెంటర్స్ పెట్టొచ్చు, యోగా ట్రైనర్స్గా తయారవ్వచ్చు, అలాగే బ్యూటీషియన్ కోర్సెస్ నేర్చుకోవచ్చు. మంచి వెల్వర్స్డ్గా ఆ కోర్సెస్ నేర్చుకుంటే మంచి పార్లర్స్ ఓపెన్ చేసుకోవచ్చు, మీ స్వయం ఉపాధికి మీరే బాటలు వేసుకోవచ్చు. ఈ రంగం ఆడ మగ ఇద్దరికీ కూడా మంచి వెసులుబాటుని కల్పిస్తుంది, ఎందుకంటే ఈ రంగంలో ఇప్పుడు ఇద్దరూ సరసమానంగానే వెళ్తున్నారు. చాలామందికి ఇద్దరికీ కూడా, అంటే ఆడ మగ ఇద్దరికీ కూడా మంచి ఉపాధి అవకాశాలు లభించేటటువంటి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే ఇది బ్యూటీ అండ్ వెల్నెస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఈ యోగా ట్రైనర్స్గా, యోగా టీచర్స్గా ట్రైనింగ్ తీసుకొని మీరు ఆ వృత్తిలో నైపుణ్యాలను సంపాదిస్తే ఖచ్చితంగా స్కూల్స్లో కూడా మీకు ప్లేస్మెంట్ దొరికే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువ చూపిస్తున్నారు కాబట్టి దానిలో ఈ యోగా అనేది ఒక పెద్ద పార్ట్, అది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి దానికి అందరూ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మీకు ఆ రంగంలో మంచి ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంటుందన్నమాట.

వెల్ ఫ్రెండ్స్, మరి ఇంకా వృత్తి నైపుణ్యాలు ఏంటున్నాయి అంటే చూసుకుంటే మనకి ఇప్పటిదాకా మనం హెల్త్ కేర్, అలాగే బ్యూటీ అండ్ వెల్నెస్ వీటి గురించి మాట్లాడుకున్నాం. ఇంకా కొంచెం ముందుకెళ్తే డ్రోన్ టెక్నాలజీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, డ్రోన్స్ అనేవి ఎంత విరివిగా ఉపయోగిస్తున్నారో. పెద్ద పెద్ద ఫంక్షన్స్లోనే కాదు, చాలా విభాగాల్లో ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఇందులోనూ కూడా మీరు చక్కగా నైపుణ్యాలు నేర్చుకుంటే మీకు మున్ముందు ఆ రంగాల్లో ఏవైనా ఉపాధి అవకాశాలు ఉంటే మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్నటువంటి మాట, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా మీరు ఆ కోర్సుల్ని పూర్తి చేసి దాని మీద శ్రద్ధ పెట్టి అది కనుక నేర్చుకుంటే మీకు ఇంకా మంచి మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే రోబోటిక్స్ ఒకటి, ఇవన్నీ ఫ్యూచర్ని నడిపిస్తాయి అన్నమాట. కంప్యూటర్స్ అండ్ ఐటీ రంగమే కాకుండా ఈ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే రోబోటిక్స్, ఇవన్నీ ఫ్యూచర్ని బాగా, ఫ్యూచర్లో మనకి ఇవే ఎక్కువగా ఉండే అవకాశం ఉండవచ్చు. కాబట్టి ఈ రంగాల్లో గనక యువత కొంచెం శ్రద్ధ పెట్టి వీటిల్లో నైపుణ్యాలను సాధించి మంచి వాటికి సంబంధించిన కోర్సుల్లో మంచి నైపుణ్యాలను సాధించి ఉంటే గనక చక్కనైన ఉపాధిని పొందే అవకాశం ఉంటుంది. అయితే వీటన్నిటినీ కూడా మనకి ప్రభుత్వం కూడా, అంటే మన ప్రభుత్వం వారు కూడా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనే పథకం ద్వారా మనకి ఈ నైపుణ్యాలన్నీ అందిస్తున్నారు. ఈ విషయం మనందరికీ తెలుసు కదా. సో ఈ పథకం ద్వారా మీకు కావలసిన వృత్తి నైపుణ్య శిక్షణ పొందొచ్చు. ఇదేంటంటే ఉచితంగా స్వల్పకాలిక శిక్షణ ఇస్తారు, అలాగే శిక్షణ పూర్తయ్యాక మీకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం, అలాగే పరిశ్రమలకు అవసరమైనటువంటి నైపుణ్యాలను నేర్పించడం, అలాగే ఇప్పటికే ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు ఇంకా కొంచెం మెరుగుగా నైపుణ్యాలు నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకు కూడా ఆ నేర్చుకున్నందుకు నైపుణ్యత గుర్తింపుని ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. అలాగే ఈ కోర్సులు నేర్చుకున్నాక దీంట్లో ఉద్యోగ అవకాశాన్ని కూడా కల్పించే అవకాశం ఉంటుంది ఈ పథకంలో. మరి యువత కోసం ప్రభుత్వం కూడా ఇంత చక్కని పథకాలను ఏర్పాటు చేసి వారికి అన్ని రంగాల్లోనే సహాయ సహకారాలు అందిస్తున్నప్పుడు యువత దాన్ని ఉపయోగించుకొని, అంటే దానికి ఆ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగినటువంటి వారు ఎవరైనా సరే ఈ కోర్సుకి అప్లై చేసుకొని వీటిల్లో మీరు మంచి నైపుణ్యాలను పొంది ధృవీకరణ పత్రాలను కూడా పొందితే మున్ముందు మీకు జీవితంలో ఈ వృత్తి నైపుణ్యాలు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక చక్కనైన పాటతో మన యువవాణి కార్యక్రమాన్ని ముగించేద్దాం.

మీరు విన్న పాట బీట్స్, ఈ చిత్రం నుండి రవివర్మ చైత్ర పాడినది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధుర గీతాల మణిహారం సంధ్యారాగానికి స్వాగతం. ఈనాటి సంధ్యారాగంలోని మంచి మంచి మధురమైన పాటలతో ఈ కార్యక్రమాన్ని శ్రోతలందరూ కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ, ముందుగా అభిలాష చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు సంధ్యారాగం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట మల్లె పందిరి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించినది.

శ్రోతలు ఆకాశవాణి కార్యక్రమాలపై తమ అభిప్రాయాలను తెలియజేసే కార్యక్రమం లేఖావళి. ఈ కార్యక్రమానికి మా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలపై మీ అభిప్రాయాలను, స్పందనను తెలియచేయటానికి ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి మీరు ఉత్తరాల ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ మీ అభిప్రాయాలని, స్పందనల్ని అందించవచ్చు. ఉత్తరాల ద్వారా అంటే పోస్ట్ కార్డు ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేయగోరు శ్రోతలు టు ద స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సిరిపురం విశాఖపట్నం 530003 ఈ చిరునామాకు మీ అభిప్రాయాలను రాసి పంపించవచ్చు. ఇక మెయిల్ ద్వారా మీ అభిప్రాయాల్ని పంపించగోరు శ్రోతలు aircpcvsp@gmail.com ఈ అడ్రస్కి మీ మెయిల్స్ని పంపించవచ్చు. అలాగే వాట్సాప్ ద్వారా మీ అభిప్రాయాల్ని తెలియజేయగోరు శ్రోతలు 741617299 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ అభిప్రాయాల్ని, స్పందనలు పంపించవచ్చు. అడ్రస్ మరొకసారి తెలియజేస్తాను. పోస్ట్ కార్డు ద్వారా మీ అభిప్రాయాల్ని పంపించాలనుకుంటే టు ద స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సిరిపురం విశాఖపట్నం 530003 అనే చిరునామాకు పంపించవచ్చు. ఈమెయిల్ ద్వారా పంపించాలనుకుంటే aircpcvsp@gmail.com మీ అభిప్రాయాల్ని పంపించవచ్చు. అలాగే వాట్సాప్ ద్వారా పంపించాలనుకుంటే 7416172999 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ అభిప్రాయాల్ని పంపించవచ్చు.

0: వాతావరణ సమాచారం. వాల్తేరు తుఫాను హెచ్చరికల కేంద్రం వారు ఈ మధ్యాహ్నం ఈ సాయంత్రం అందించిన సమాచారం ప్రకారం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి తేలికపాటి జల్లులు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఉండే అవకాశం ఉండవచ్చని తెలియజేస్తున్నారు. ఉష్ణోగ్రతల వివరాలు. వాల్తేరులో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 27.5 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 79% నమోదైంది. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్ కాగా గాలిలో తేమ 70% నమోదైంది. ఇక ఆంధ్ర కోస్తా తీర ప్రాంతాల్లోనూ, అలాగే బంగాళాఖాతం తీర ప్రాంతాల్లోనూ, ఆంధ్ర కోస్తా తీర ప్రాంతాల్లో ఈరోజు మొదలు 17వ తారీఖు వరకు తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో సుమారుగా 60 కిలోమీటర్ల వేగం వరకు బలమైన గాలులు వీచే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు. అలాగే బంగాళాఖాతంలో కూడా 13వ తేదీ అంటే ఇవాల్టి నుండి జూన్ 17వ తారీఖు వరకు తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో సుమారుగా 60 కిలోమీటర్ల వేగం వరకు గాలులు వీచే అవకాశం ఉన్నందున పైన సూచించిన తేదీల్లో చేపలు పట్టేవారు సముద్రంలో వేటకు వెళ్లరాదని తెలియజేస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. సమాచారవాణి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05. మరికొద్ది కాసేపట్లో ఆంగ్లంలో వార్త.
1: This is Akashvani, the news read by Valsa Williams.

ఆయన కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ జీరో వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుండి 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ పరిధిలోని 3IIT క్యాంపస్లలో ప్రవేశాలకు ఎంపికైన వారి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. వైద్య రంగంలో సంస్కరణలను చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. రేపు ఉదయం బెంగళూరు నుంచి ఆయన సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో భాగంగా తొలిరోజు స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ సదస్సుకు హాజరవుతారు. సింగపూర్ సీనియర్ మంత్రి లో ఎన్ లింగ్తో సమావేశం అవుతారు. అలాగే ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తోనూ పలు అంశాలపై చర్చిస్తారు. 2వ రోజు పర్యటనలో భాగంగా ఈ నెల 16న ఏపీఏసీ సెమీకండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. సుర్బానా జురాంగ్ అమరావతి ప్లానింగ్ సమావేశానికి కూడా హాజరవుతారు. వరల్డ్ సిటీస్ సమిట్ లీడర్షిప్ ప్లీనరీలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో చివరగా సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ కూడా పాల్గొంటారు. రాజధాని అమరావతిలో 69 వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతిలో కొండవీటివాగు, పాలవాగులపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ సిఆర్డీఏ ఆధ్వర్యంలో వాగులపై 43 వంతెనలు, ఎల్పీఎస్ లేఅవుట్లలో మరో 26 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నాటికి ఎక్కువ శాతం వంతెనల పనులు పూర్తి కానున్నాయని వివరించారు. రాజధానిలో కేంద్ర నివాస సముదాయాల వ్యయం చదరపు అడుగుకు 3,945 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వివరిస్తూ,
1: ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో ఈస్ట్ వెస్ట్ కానీ నార్త్ సౌత్ కానీ ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్కి ఒక ట్రంక్ రోడ్డు వర్క్ జరుగుతుంది. ట్రంక్ రోడ్డు అంటే దాని వెడల్పు 165 అడుగుల నుంచి 195 అడుగులు ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క పాలవాగు, కొండవీటి వాగు మీద 69 బ్రిడ్జిలు కడుతున్నాం. ఏది ఏమైనా ఇంకొక వర్షాకాలం సీజన్ మనకు ఇబ్బంది ఉంటుంది. నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి అన్ని బ్రిడ్జిలు అయిపోతాయి, వెంట్స్ క్లియర్ అవుతాయి. వెంట్స్ క్లియర్ అయినప్పుడు వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతుంది.
0: రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆర్జీయుకేటీ పరిధిలోని 3IIIT క్యాంపస్లలో ప్రవేశాలకు ఎంపికైన వారి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. నూజివీడు, ఒంగోలు, ఆర్కే వ్యాలీ, ఇడుపులపాయ, శ్రీకాకుళం 3IIIలో 6 ఏళ్ల సమీకృత బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొత్తం 44,104 దరఖాస్తులు రాగా 4,040 మంది ప్రాథమికంగా ఎంపికైనట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో మంత్రి వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థుల్లో 96.7% మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన వారేనని చెప్పారు. ఎంపిక జాబితాను rgukt.in వెబ్సైట్లో పొందవచ్చునని సూచించారు. అలాగే మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఎడ్యుకేషన్ సర్వీసెస్లో ఆర్జీయుకేటీ అడ్మిషన్స్ 2026 రిజల్ట్స్పై క్లిక్ చేసి దరఖాస్తు నెంబర్ని ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు. 3IIIలలో 1 జూలై నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. అధిక రసాయన ఎరువుల వినియోగాన్ని అరికట్టి శాస్త్రీయ సుస్థిర వ్యవసాయం సాగు చేయాలని మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహాయ సంచాలకులు సిహెచ్ శ్రీనివాస్ చెప్పారు. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలు ఖేత్ బచావో అభియాన్ వ్యవసాయ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించాయన్నారు. భూమి సంరక్షణ, ఎరువులు, పురుగుమందుల నియంత్రణపై పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్రం

0: మండలానికి చెందిన మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి నెగ్గిపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు సిబ్బందితో ఈరోజు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారానే నేల ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో నాణ్యమైన వైద్య సేవలు అందరికీ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఓపీ సేవల నుంచి వైద్య సేవల వరకు అన్నింటిలో మార్పులు తెచ్చామని తెలిపారు. విజయవాడలో పాత్రికేయులతో మంత్రి ఈరోజు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషిస్తోందని తెలిపారు. ప్రజల వద్దకే వెళ్లి 45 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయిస్తున్నామని గుర్తు చేశారు. టెలిమెడిసిన్ ద్వారా ప్రజలకు ఉన్న సందేహాలను వైద్యుల ద్వారా సమాధానాలు ఇప్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి వెల్లడిస్తూ,
1: దాదాపు 12,000 పైగా హెల్త్ ఫెసిలిటీస్ ఉన్నాయి. దీంట్లో 14,000 మంది డాక్టర్లు దాదాపు పనిచేస్తున్నారు. 2 సంవత్సరాలు దానికి ముందున్న మార్పు చూడాల్సి వస్తే, మీరు అటెండెన్స్ ప్రధానంగా ఇవాళ అటెండెన్స్ అనేది 28.13% 2 సంవత్సరాల్లో పెరిగింది. దీంట్లో భాగంగా ఓపీ సర్వీసులు గణనీయంగా పెరిగాయి. డిఎంఈ సెకండరీ హాస్పిటల్స్ లో అయితే 165 పెరిగాయనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది. 18.69% 23-24 ఆర్థిక సంవత్సరంలో 97 లక్షలు ఓపీ సర్వీసులు అయితే 25.26 కోటి 16 లక్షలు చేరింది.
0: రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయని శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్నామని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. నైరుతి ఋతుపవనాలు, వాయువ్య బంగాళాఖాతం మొత్తం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా తమిళనాడుపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు హయాణంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా కురుములతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కురుములతో కొన్ని మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభమవుతుందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ వెల్లడించారు. వచ్చే నెల 14 వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల గణన చేస్తారని చెప్పారు. బీఎల్ఓలు ఇంటికి వచ్చిన సమయంలో పూర్తి వివరాలతో నింపిన ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయవచ్చునని, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లేదా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను సంప్రదించాలని ఆయన కోరారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో కలిసి బొల్లవరం హౌసింగ్ లేఅవుట్ను మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుండి 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ పరిధిలో 3IIT క్యాంపస్లలో ప్రవేశాలకు ఎంపికైన వారి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. వైద్య రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం.

0: సాయం సమీరం ఈనాటి కార్యక్రమంలో గుంజన్ హిందీ కార్యక్రమంలో శ్రీ లింగం చిరంజీవిరావు గారి హిందీ స్వీయ కవితలు వింటారు. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం ప్రసారమవుతాయి. ముందుగా గుంజన్ కార్యక్రమంలో శ్రీ లింగం చిరంజీవిరావు గారి స్వీయ కవితలు హిందీలో వింటారు.
1: ఏ ఆకాశవాణి కా విశాఖపట్నం కేంద్ర హే ప్రస్తుత హే హమారా హిందీ కార్యక్రమ గుంజన్. ఆజ్ హమ్ ప్రస్తుత కర్ రహే హే శ్రీ ఎల్ సి రావ్ సే ఉన్కీ లిఖీ కుచ్ కవితాయే.
2: మేరీ పహలి కవిత పర్యావరణ పర్ మౌసమ్ మే హో రహా పరివర్తన్ దేఖియే. దేతే నహీ సజర్ పరిందో కో ఘర్ దేఖియే. దేతే నహీ సజర్ పరిందో కో ఘర్ దేఖియే. మేరీ అగ్లీ కవిత కా శీర్షక్ హే సభీ నదియో కా జల్ నిర్మల్ హోగా. సభీ నదియో కా జల్ నిర్మల్ హోగా. దేశ్ కో ముజే దేనా హే స్వచ్ఛ జల్ హవా. స్వచ్ఛతా కే అభియాన్ కీ యే బారీ హే. విగత్ కయీ వర్షో సే అభియాన్ జారీ హే. సభీ కహతే హే యే హమారీ జిమ్మేదారీ హే. కిస్కే తర్కష్ సే వో తీర్ చలేగా. సభీ పాతాల్ గంగా సే హమే వో జల్ మిలేగా. జల్ గంగా కా ఫిర్ నా గందా హోగా. కహ కహ కర్ హమారీ జీవా హారీ హే. హర్ అభియాన్ కా నతీజా కుచ్ నహీ. ఫిర్ ఉస్కే సాఫ్ కర్నే కీ బారీ హే. కహాం కబ్ తక్ ఇస్ భాగీరథీ యాత్రా కో దేఖనా సమాప్త్ హోనా లిఖా హే. బహుత్ హతాహత్ హువే హమ్ సభీ. ఐసే భీ కుచ్ బస్ యే అబలాచారీ హే. ఇస్ దేశ్ కా సప్నా సచ్ హోగా జరూర్. హర్ నదీ కా జల్ నిర్మల్ హోగా జరూర్. కయీ అభియాన్ చలాయే హమ్నే గంగా పర్ దేశ్ కే ముకుట్ పర్ హమే గంగా ప్యారీ హే. హమే గంగా ప్యారీ హే.
3: మేరీ అగ్లీ కవిత కా శీర్షక్ హే క్యూ ముచ్కో ఫిర్ అంగారో పర్ చల్నా సిఖా రహే హో. కంధే సే కంధా మిలాకర్ చల్నే కీ హర్ కోశిష్ హర్ బార్ నాకామ్ కియే జా రహే హో. క్యూ ఆజ్ భీ హమారే జిస్మ్ కో తుమారే ఖేల్ కా సామాన్ బనా రహే హో. కబ్ తుమారీ భూఖ్ కా అంత్ హోగా. హమారీ కోఖ్ మే పల్తే బడ్తే రహే హో. ఇస్ తరహ హమ్ దువా కీ భీఖ్ మాంగే. కబ్ సే ఇస్ బీజ్ కో పాలే రహే హే. జనమ్ జనమ్ కా సాత్ నిభానే కీ కసమ్. జనమ్ జనమ్ కా బైర్ నికాల్తే రహే హో. వీరాంగనాఓ కీ పావన్ ధర్తీ పర్ కైసే మా భారతీ కో సమ్ఝా రహే హో. కోఖ్ మే పల్నే బడ్నే కా దర్ద్ హమ్ సహ లేంగే. చాహత్ కైసే కరే క్యూ హమే బతా రహే హో. క్యూ ముజ్కో ఫిర్ అంగారో పర్ చల్నా సిఖా రహే హో. చల్నా సిఖా రహే హో. మేరీ అగ్లీ కవిత హే ఇన్సాన్ కో ఇన్సానియత్ సే నా మారో. ఇన్సాన్ కో ఇన్సానియత్ సే నా మారో. రిస్తే సంభాల్ రహే కర్కే తుమ్ ఐసే ఢోంగ్. ఢో రహే హర్ రిష్తో కో క్యూ. క్యా రిష్తో కీ అహమియత్ దో చార్ దిన్ కీ హే. ఫిర్ లౌట్ కర్ జమీ పర్ అప్నే ఆనా హీ హోగా. రిష్తే నిభే నా నిభే కా సంశయ క్యూ. జీవన్ మే రిష్తే తో అప్నే హే నిభానా హీ హోగా. కౌన్ కహతా హే తుమ్హారీ భీ బారీ ఆయేగీ. హమ్ కరేంగే ఇంతజార్. అరే భాయ్ హమ్సే అలగ్ రహ కర్ భీ హమారీ సోచతే హో. కహ నహీ సక్తే తో క్యా. హమారా ధ్యాన్ హమారా భీ రఖతే హో. ఇస్ తరహ యహ భీ తో ఇస్ తరహ యహ భీ తో అప్నో కీ ఏక్ దువా లగ్తీ హే. హమే హమారీ జిందగీ కీ పర్ఛాయీ ఇస్సే భీ బఢ్ జాతీ హే. సుబహ సే శామ్ తక్ జో హమే హీ తో నిహారా కర్తే హో. హమారే లియే తుమ్ భీ తో హర్ దిన్ హారా కర్తే హో. మేరే సాత్ రహ కర్ నా సహీ. హర్ దిన్ అలగ్ రహ కర్ ఖుద్ కో భీ మారా కర్తే హో. తుమ్ క్యా హో క్యూ హో ఇస్ తరహ భీ అప్నా ఐసా గుజారా కర్తే హో. రిష్తే కో ఢోకర్ జీనా అచ్చా నహీ లగ్తా పర్ కుచ్ అప్నో పర్ అప్నో కా భీ హక్ హో. బన్ కే సహారే హమేషా ఏక్ దూజే కే సహీ. పతా హమే భీ కుచ్ ఐసా బన్ కే సహారే దూసరో కే. హర్ పల్ అప్నీ కీమతీ వక్త్ తుమ్ గుజారా కర్తే హో. ఆఖిర్ ఇన్సాన్ హీ తో హో. ఆఖిర్ ఇన్సాన్ హీ తో హో. ఇన్సానియత్ కో అప్నే కభీ నా మారా కరో. ఇన్సానియత్ కో అప్నే కభీ నా మారా కరో. మేరీ అగ్లీ కవిత కా శీర్షక్ హే ప్రేమ్ మే డూభీ రాధా. కాన్హా బిన్ జీవన్ యే అధూరా మేరా. సమ్ఝావు మై

ఇక ఈనాటి సాయం సమీరంలో తర్వాతి అంశం ఫిట్నెస్ మంత్రం. మన శరీరాన్ని ఆరోగ్యంగా దృఢంగా చూసుకోవడానికి ప్రతిరోజు మనం ఎన్నో రకాల ఫిట్నెస్ మంత్రాలు తెలుసుకుంటున్నాం. ఆ క్రమంలోనే ఇవాళ మన ఆరోగ్యానికి అవసరమైన ఆహార పదార్థాల్లో ఒక్కటైనటువంటి అవిసె గింజల గురించి తెలుసుకుందాం. అవిసె గింజలు, ఇవి ఆరోగ్యానికి అందుబాటులో ఉన్నటువంటి పదార్థాల్లో ఉన్న గింజలు, విత్తనాలు, డ్రై ఫ్రూట్స్, వీటన్నిటిలోకి చాలా ముఖ్యమైనవని చెప్పుకోవచ్చు. రుచికి కొంచెం అంత ఇదిగా ఉండకపోయినా కానీ వీటిల్లో ఉండేటటువంటి న్యూట్రియంట్స్, అవి పోషక విలువల గురించి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా దీనిని, అంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్ అంటాము లేదా అవిసె గింజలు, వీటిని ఆహారంలో చేర్చుకోవడానికి ఎవరూ వెనకాడరు. ముఖ్యంగా మహిళలకి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే పోషక విలువలు మహిళల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయన్నమాట. ఇంతకీ ఈ అవిసె గింజల్ని ఏం చేయాలి అనంటే, ప్రతిరోజు కూడా మనం ఈ అవిసె గింజల్ని మనం తీసుకునే ఆహారంలో ఒక భాగంగా చేర్చుకోవాలి. అయితే వీటిని మన ఆహారంలో భాగంగా చేర్చుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటి అని మీరు అడుగుతారేమో. చూడడానికి ఇవి చాలా చిన్నవిగా ఉన్న పోషక విలువల విషయంలో మాత్రం చాలా పెద్దవని చెప్పొచ్చు. ఇవి ఆరోగ్యానికి ఉపయోగకరమైనటువంటి కొవ్వులు, అలాగే పీచు పదార్థాలని, ప్రోటీన్ని, విటమిన్ని, అలాగే ఖనిజాలని పుష్కలంగా కలిగి ఉన్నాయన్నమాట. వీటిలో ఉండేటటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా, ఇవి మన జుట్టు, చర్మ ఆరోగ్యాలతో పాటు గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. ఇందులో ఉండేటటువంటి ఫైబర్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది బాగా. వీటిని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల సమతుల ఆహారంలో భాగంగా ఉపయోగపడతాయి ఈ అవిసె గింజలు. ఎందుకంటే మనం సమతుల ఆహారం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒక చెంచా ఈ అవిసె గింజల పొడి గనక మన ఆహార పదార్థాల్లో చేర్చుకుంటే మన శరీరానికి కావలసిన అన్ని పోషక విలువలు వీటి ద్వారా అందుతాయన్నమాట. ఇంకా అలాగే రక్తంలో ఉండే చక్కెర నిల్వల నియంత్రణలో కూడా ఇవి తోడ్పడతాయట. అంటే ఇప్పుడు డయాబెటిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ ఆహారంలో ఈ ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకోవడం ద్వారా ఆ రక్తంలో ఉండే చక్కెర అనేది ఒక నియంత్రణలో ఉంటుంది అని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇంకా బరువు తగ్గాలి అని అనుకుంటూ ఉంటాం కదా, వాళ్ళకి ఈ ఫ్లాక్స్ సీడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయట. ఎందువల్ల అంటే ఇవి పీచు పదార్థాలని అధికంగా కలిగి ఉంటాయి. ఇవి కొంచెం తిన్నా కూడా కడుపు మనకి నిండిపోయినట్టుగా అనిపించి ఎక్కువ ఆహారం తినడానికి అవకాశం లేకుండా చేస్తాయన్నమాట. అలాగే ఎక్కువసేపు ఆకలి వేయకుండా కూడా ఉంచుతాయి. అంతేకాకుండా ఇవి పీచు పదార్థం కాబట్టి ఎక్కువగా మంచినీళ్ళు మనం తాగుతూ ఉండాలి, మంచినీటిని ఎక్కువగా సేవించాలి. ఇంకా ఈ రకంగా ఇవి మన శరీరం బరువు తగ్గడానికి, అలాగే శరీరంలోని ఆరోగ్యకరమైనటువంటి, అంటే మన శరీర ఎదుగుదలకు ఉపయోగపడేటటువంటి పోషక విలువలు అందించడంలోనూ ఇవి బాగా ఉపయోగపడతాయి. అయితే వీటిని ఎలా తీసుకోవాలి అని అంటే, 1-2 చెంచాల మోతాదునే, అది అవిసె గింజలు పొడిగా అయినా చేసి తీసుకోవచ్చు, లేదంటే వీటిని గింజలాగానే తినొచ్చు. కాకపోతే కొంచెం దోరగా వేయించుకొని వాటిని పొడి కొట్టి అయినా పెట్టుకోవచ్చు, లేదా అలాగే గింజల్ని నవిలి మింగొచ్చు. పొడి కొట్టుకుంటే వీటిని ఏంటి మనం జావలు చేసుకుంటాం.

వాటిలో కలుపుకొని తినొచ్చు, లేదా సలాడ్లపై చల్లుకొని తీసుకోవచ్చు, అన్నంలో కలుపుకొని తినొచ్చు, స్మూతీల్లోని, ఇలా పెరుగుతో కానీ వీటితో కలిపి ఆ పొడిని తినొచ్చు అనమాట. ఇలా ఏ రకంగానైనా సేవించవచ్చు. కాకపోతే ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోకుండా కొంచెం కొంచెంగా ప్రారంభించాలి. ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే డాక్టర్ సలహాతో వీటిని సేవించడం ఉత్తమం అని తెలియజేస్తున్నారు.

సాయం సమీరం కార్యక్రమంలో తరువాతి అంశం వికాసం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటంటే పరంపరాగత్ కృషి వికాస్ యోజన. ఇది భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక వ్యవసాయ పథకం. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం మరియు రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించడం కూడా. ఈ పథకం 2015లో ప్రారంభించబడింది. ఈ పథకం యొక్క లక్ష్యాలు ఏంటి అంటే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, నేల సారాన్ని మెరుగుపరచడం, రైతుల ఉత్పత్తి ఖర్చు తగ్గించడం, పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయ పద్ధతుల్ని పెంచడం.

అలాగే రైతులకు సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలను కల్పించడం కూడా. ఈ పథకం యొక్క ముఖ్య అంశాలు రైతులను గుంపులుగా ఏర్పాటు చేసి వ్యవసాయం చేయిస్తారు, అలాగే సేంద్రియ సాగుపై శిక్షణ సర్టిఫికేషన్ పొందడంలో సహాయం చేస్తారు, సాగు నుండి మార్కెటింగ్ వరకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారు. ఈ పథకం వల్ల రైతులకు కలిగే ఉపయోగాలు ఏంటంటే, నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది, రసాయనాల ఖర్చు తగ్గుతుంది, అలాగే సేంద్రియ పంటలకు మంచి మార్కెట్ ధర లభించే అవకాశం ఉంటుంది, దీర్ఘకాలంలో స్థిరమైన వ్యవసాయం సాధ్యమవుతుంది. ఇది ఈ పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకం యొక్క లాభాలు. ఇప్పుడు చిత్రం తోడికోడళ్ళు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం వింటారు.

సాయం సమీరం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈనాటి ప్రసారంలో 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉన్నత పర్వత శ్రేణి ప్రాంతంలో ఖరీఫ్ వేరుశనగ ప్రకృతి సాగులో యాజమాన్య పద్ధతులు ఈ అంశంపై చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి బాలహుసేన్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో కాకినాడ జిల్లా రైతు సోదరులు

0: క్రమంలో ఉన్నత పర్వత శ్రేణి ప్రాంతంలో ఖరీఫ్ వేరుశనగ ప్రకృతి సాగులో యాజమాన్య పద్ధతులు. ఈ అంశంపై చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి బాలహుసేన్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో కాకినాడ జిల్లా రైతు సోదరులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. అందించిన వారు శ్రీమతి ఆర్ పార్వతి. 7:45 స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. 8:00 సంస్కృత ప్రసంగం కార్యక్రమంలో ప్రాచీన భారతీయ సాహిత్య విజ్ఞానంపై శ్రీ సత్యవాడ సత్యనారాయణ మూర్తి గారు అందించిన సంస్కృత ప్రసంగం వింటారు. తిరిగి 8:15 రాత్రి 9:30 స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి. 8:45 సమాచార సంధ్య. 9:00 News@9. 9:15 స్పాట్ లైట్. 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ యుఎస్ ప్రసాద్ గారి సాక్సోఫోన్ వింటారు. ఈ కార్యక్రమాలన్నీ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈనాటి ప్రసారంలో ముఖ్యాంశాలు. రేపటి ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతంలో వందే వందే భారతి బృందగానం వింటారు. రచన శ్రీ ఉప్పల అప్పలరాజు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తి రంజని శ్రీనాథ మహాకవి విరచిత అరుణోదయ వర్ణన వింటారు. అనంతరం సన్నుతి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 చింతనలో రెవరెండ్ ఆరేపల్లి రమేష్ గారిచే బైబిల్ సూక్తులు వింటారు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో కలుపు నియంత్రణ కొన్ని జాగ్రత్తలు ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సూచనలు తెలుసుకుంటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఈ మాసపు పాట వందే మాతరం అంది మాతరం. రచన సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. గాయకులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీమతి శిష్లా శారద, శ్రీ డివి మోహన్ కృష్ణ. 7:20 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికలో నవలాకారుడు నాటకకర్త కథకుడు అయిన బుచ్చిబాబు జయంతి సందర్భంగా జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానం ప్రాముఖ్యత, విశాఖపట్నం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శ్రీ సి బాల సతీష్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. అనంతరం లేఖావళి, పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలు ప్రసారమవుతాయి. 8:35 అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమం విజయవాడ నుండి ప్రసారమవుతుంది. 9:35 పాటల పల్లకి. 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి. 10:15 పాటల పల్లకి కొనసాగింపు ఉంటుంది. 10:30 ఆప్కీ మన్పసంద్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన హిందీ పాటలు వింటారు వ్యాఖ్యాత శ్రీమతి కె చందన. 11:00 మధురిమ పాత తెలుగు చిత్రగీతాలు వింటారు. 12:10 మధుమంజరి. 12:40 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎస్ వెంకటరావు పాడిన భక్తి గీతాలు వింటారు. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో రక్తదానం చేద్దాం ప్రాణదాతలు అవుదాం డాక్టర్ సుగంధి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి డి శ్రీదేవి. 12:31 బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో మధురవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:00 తెలుగులో నాటిక విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:30 రేడియో సెట్స్పై ఇంగ్లాండ్ బర్మింగ్హామ్లో ఎడ్బాస్టన్ స్టేడియంలో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ మ్యాచ్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై హిందీ ఆంగ్ల భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమాన్ని రేడియో సెట్స్పై శ్రోతలు వినవచ్చు. ఇక దైనందిన కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా వింటారు. 7:15 పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖేతీ బచావ్ అభియాన్ కార్యక్రమం గురించి బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వానా ప్రసాదరావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలో ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి ఇప్పుడు జాతీయ వార్తలు వింటారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా దృష్టి సారించామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు చెప్పారు. అస్సాం జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం జరిగిన AN-32 రవాణా విమానం ప్రమాద ఘటనలో భారత వైమానిక దళానికి చెందిన 5 సిబ్బంది మరణించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ధర్మశాలలో జరుగుతున్న వన్డే మ్యాచ్లో ఆఫ్ఘాన్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 110 పరుగులతో ఆడుతోంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల ఫ్రాన్స్ స్లోవోకియా పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, భారత వ్యూహాత్మక విధానంలో ఫ్రాన్స్కు ప్రత్యేక స్థానం ఉందని, ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల ఆర్థిక సాంస్కృతిక బంధాలు మరింత బలోపేతమవుతాయని చెప్పారు. రేపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో కలిసి భారత్ ఇనోవేట్స్ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభిస్తారు. అనంతరం స్లోవోకియాకు బయలుదేరి వెళ్తారు. అక్కడ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రిని ప్రధానమంత్రి రాబర్ట్ ఫీకోలతో ప్రధానమంత్రి మోదీ చర్చలు జరుపుతారు. ఈ పర్యటన ఐరోపాతో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 16-17వ తేదీలో ఫ్రాన్స్లో జరిగే G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. కాగా భారత్ వరుసగా 8వ సారి ఈ సదస్సుకు ఆహ్వానం అందుకుంది. చివరిగా జూన్ 18వ తేదీన ఫ్రాన్స్లో వివాటెక్ 2026 సదస్సుకు హాజరై అక్కడి ప్రవాస భారతీయులతో ప్రధానమంత్రి మోదీ సమావేశమవుతారు. కాగా నరేంద్ర మోదీ తొలి స్లోవోకియా పర్యటన నిమిత్తంలో బ్లాటిస్లావాలోని ప్రవాస భారతీయులు మోదీకి స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చారిత్రాత్మక పర్యటనను పురస్కరించుకుని సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్య కార్యక్రమాలు, చిత్రలేఖన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్లోవోకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ పర్యటన వల్ల ప్రవాస భారతీయుల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన ఘనతలు, అభివృద్ది పనులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని తెలియజేశారు. గత 12 నెలల్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద సుమారు 58 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచామని తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ 60 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చగా, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11 కోట్ల మందికి LPG కనెక్షన్లు అందజేసినట్లు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11 కోట్ల మంది రైతులు వార్షికంగా ఆర్థిక సహాయాన్ని అందుకుంటున్నారని మంత్రి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాగ్పూర్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే 2 నగరాల మధ్య 3.5 గంటల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని గడ్కరీ తెలియజేశారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఈరోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ధి కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులకు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో భాగమయ్యాయని వివరించారు.
1: హాల్ మే ఆపరేషన్ సింధూర్ మే భీ హమ్నే యహీ భావనా ఆప్ సబ్కే అందర్ దేఖీ హై కే సాథ్ ఆతంకీ ఠికానో కో నష్ట నాబూద్ కర్నే మే కామ్యాబీ హాసిల్ కీ యది హమ్ ఉతనా బడా ఆపరేషన్ సఫలతాపూర్వక అంజామ్ దే పాయే తో ఉస్కే పీచే హమారే ఇండిజినస్ ప్లేట్ఫార్మ్ కే సాథ్ సాథ్ హమారీ ఎయిర్ ఫోర్స్ కే ట్రైన్ కరేజియస్ ఆర్ డిసిప్లిన్ ఆఫీసర్స్ కా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ థా నిశ్చిత హీ భవిష్య కే ఆపరేషన్స్ మే భీ హమారే ఎయిర్ ఫోర్స్ కీ యహీ భూమికా దేఖనే కో మిలేగీ ఐసా మేరా విశ్వాస్ హై.
0: అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం విమాన ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 5 సిబ్బంది మరణించారు. దీనిపై భారత వైమానిక దళం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మరణించిన వారి కుటుంబాలకు వైమానిక దళం సంతాపం తెలియజేసింది. కాగా AN-32 విమాన ప్రమాదంలో వాయుసేనకు చెందిన 5 సిబ్బంది మరణించడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమలకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి అమలు చేసిన విధానాలతో నేడు భారత్

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల ఫ్రాన్స్ స్లోవోకియా పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు.

0: ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విద్యా వ్యవస్థ కలిగి ఉందని, కృత్రిమ మేధలో రెండవ అతిపెద్ద మేధో సంపత్తిగా ఉందని, 2 లక్షల అంకుర పరిశ్రమలతో మూడవ అతిపెద్ద అంకుర పరిశ్రమ వ్యవస్థగా నిలిచిందని అమిత్ షా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దాదాపు 6 కోట్ల మంది యువత నైపుణ్యాభివృద్దితో దేశం అపారమైన వృద్ధిని సాధించిందని తెలియజేశారు. 12 కోట్ల రూపాయల ముద్రా రుణాలు, 300కు పైగా అంతరిక్ష పరిశ్రమల కల్పనతో నేటి భారత యువత ఉద్యోగ అన్వేషకులు మాత్రమే కాదని, ఉద్యోగాల సృష్టికర్తలని అమిత్ షా పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన నగరాలు ఆర్థికంగా సుస్థిరమైన పర్యావరణం, సామాజిక సమ్మిళితంగా అధునాతన సాంకేతికతతో పటిష్టంగా ఉండాలని ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి పీకే మిశ్రా ప్రసంగించారు. దేశంలోని పట్టణాల అభివృద్ధి, సంస్థల సామర్థ్య బలోపేతంలో ఎన్ఐయుఏ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వేగవంతమైన ఆర్థికాభివృద్ధి, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు పట్టణీకీకరణతో అవకాశాలు సృష్టిస్తున్నందున భారత్ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని మిశ్రా అన్నారు.
1: This milestone today is not only an occasion to celebrate an institution but also an opportunity to reflect on India's urban transformation and the path ahead as we move forward to achieve our goal of Viksit Bharat envisioned by our Prime Minister. India's development journey today is defined by confidence, aspiration and unprecedented transformation across infrastructure, technology, governance and urbanization.
0: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 5 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ముగిసింది. ఈ సదస్సు ముగింపులో ఆహార భద్రత, రైతుల సంక్షేమం, వాతావరణ అనుకూల వ్యవసాయం, డిజిటల్ వ్యవసాయంపై ఇండోర్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, బ్రిక్స్ దేశాలు అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిలో 42% వాటా కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఐఐటి ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మింగ్ సిస్టమ్స్ రీసెర్చ్ సమన్వయంతో డిజిటల్ అగ్రికల్చర్, ఉమ్మడి పరిశోధనలు, సాంప్రదాయ విత్తనాల రక్షణ, జన్యు వనరుల మార్పిడి కోసం 4 కొత్త సంస్థాగత కార్యక్రమాలను కూడా ప్రకటించారు.
2: आज की परिस्थितियों में ब्रिक्स देशों की कृषि में भूमिका और उसमें भी छोटे किसान, महिलाएं और युवाओं की भूमिका अत्यंत महत्वपूर्ण है. उसके सभी पहलुओं पर विचार किया. अलग अलग देशों ने अपनी बेस्ट प्रैक्टिस को भी सभी सदस्य देशों के साथ साझा किया है और उस व्यापक विचार विमर्श से हमारे लघु और सीमांत किसानों को और मजबूत करने में मदद मिलेगी. उनकी आय बढ़ाने में और आजीविका बेहतर करने में भी निश्चित तौर पर आज की चर्चा बहुत सहयोगी होगी.
0: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనం కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాగిన 12 ఏండ్ల సుపరిపాలన, పేదల సంక్షేమం, సేవా కార్యక్రమాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలని సంకల్పాన్ని ప్రతి పౌరుడికి చేరవేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాగా అంతకుముందు ఈ ఉదయం ధర్మేంద్ర ప్రధాన్ మధ్యప్రదేశ్ రాష్ట క్రీడాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్తో కలిసి షూటింగ్ అకాడమీని సందర్శించి అథ్లెట్లతో ముచ్చటించారు. జాతీయ విద్యా విధానం ద్వారా క్రీడలను కూడా విద్యా వ్యవస్థలో కీలక భాగంగా మార్చామని మంత్రి చెప్పారు. ధర్మశాలలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మొదటి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 12 ఓవర్లలో 110 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆట కొనసాగుతుంది. అంతకుముందు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా టాస్ ఆలస్యం కావడంతో ఈ మ్యాచ్ను ఇరు జట్లకు 25 ఓవర్లకు కుదించారు. కాగా భారత జట్టు తరఫున హర్ష్ దుబే, గుర్నూర్ బాల్ ఈ మ్యాచ్ ద్వారా తమ వన్డే కెరియర్ను ప్రారంభిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్

0: రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్. ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం

0: ఈనాటి కార్యక్రమంలో ఉన్నత పర్వత శ్రేణి ప్రాంతంలో ఖరీఫ్ వేరుశనగ ప్రకృతి సాగులో యాజమాన్య పద్ధతుల గురించి చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి బాలహుసేన్ రెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: శ్రోతలందరికీ నమస్కారము. ఈరోజు మనము తెలుసుకోబోయే అంశము ఉన్నత పర్వత శ్రేణి ప్రాంతాలలో ఖరీఫ్ వేరుశనగ సాగులో సేంద్రియ పద్ధతిలో మనము ఎలా సాగు చేయవచ్చు అనే అంశం పైన మనం తెలుసుకోబోతున్నాము. సో మన రాష్ట్రం విషయానికి వస్తే, ఈ నూనె గింజ పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న ముఖ్యమైన పంట వేరుశనగ. అందులోనూ ముఖ్యంగా ఖరీఫ్ కాలంలో వర్షాధారం కింద సాగయ్యే విస్తీర్ణమే చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే రబీలో కూడా సాగు చేస్తారు, కాకపోతే మనకు ఎక్కువ విస్తీర్ణము ఖరీఫ్ కాలంలో ఎక్కువ వస్తుంది, వర్షాధారం కింద వస్తుంది అన్నమాట. ఉత్తర కోస్తా మండలము, తర్వాత మన ఉన్నత పర్వత శ్రేణి మరియు గిరిజన మండలాలలో మనకు ముందస్తు ఖరీఫ్గా కానీ లేకపోతే వేసవి పంటగా సాధారణంగా మార్చి తర్వాత ఏప్రిల్ నెలల్లోనే విత్తుకోవచ్చు రైతులు. అలాగే ఖరీఫ్ పంటగా కింద చూసుకున్నట్లయితే మనకు జూన్ జూలై మాసాలలో విత్తుకోవచ్చు అనేది మనకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా సిఫారసు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మనము సేంద్రియ పద్ధతులు, అంటే సాధారణంగా రైతులు వేరుశనగ అనేది సాగు చేస్తుంటారు కానీ సేంద్రియ పద్ధతుల్లో మనము వేరుశనగను ఎలా సాగు చేయాలో తెలుసుకుందాము. మరీ ముఖ్యంగా ఈ గిరిజన మండలాలు, మనకు అల్లూరు సీతారాముల జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి. ఈ 11 మండలాలు ముఖ్యంగా అల్లూరు సీతారామరావు జిల్లానే మనము సేంద్రియ జిల్లాగా మనము ప్రభుత్వం వారు ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి వీలైనంతవరకు మనం రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకోవడము ముఖ్యంగా చేసుకోవాల్సిన పని. అంటే ప్రస్తుతము రైతులు అప్రమేయంగా ఎటువంటి రసాయన ఎరువులు కానీ మందులు కానీ వాడకుండానే పంటలు సాగు చేస్తూ ఉన్నారు ఇక్కడ. కాకపోతే మనము వాళ్ళు సాగు చేసే పద్ధతిలో ఇంకాస్త కొన్ని మెలకువలను ఎక్కువగా మనం పాటించడం ద్వారా, వాళ్ళకి సూచించడం ద్వారా కొంచెము దిగుబడిని ఇంకా మెరుగుపరుచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు మనం చర్చ జరుపుకుంటున్నాము. సో అల్లూరు సీతారామరావు జిల్లాలో తీసుకున్నట్లయితే మనకు గత ఖరీఫ్ సీజన్ సాధారణ విస్తీర్ణం వేరుశనగ 1791 హెక్టార్లు అయితే, అంతకంటే మించి ఇంకా రైతులు 2749 హెక్టార్లలో సాగు చేయడం జరిగింది. అంటే విస్తీర్ణం కూడా పెరుగుతూ ఉంది, ఈ సాగు చేసే రైతులు కూడా పెరుగుతున్నారు. కాబట్టి మనము ఈ సేంద్రియ పద్ధతిలో వేరుశనగను సాగు చేసుకోవడానికి ఎటువంటి సూచనలు పాటిస్తే బాగుంటుంది అనేది తెలుసుకోవాలి. సో మొదటగా మనకు నేల విషయము. నేల విషయానికి వస్తే మనకు సాధారణంగా వేరుశనగ అంటేనే ఇసుకతో కూడిన ఎర్రగరప నేలలు ఎంతో శ్రేష్టమైనటువంటి అన్నమాట. తర్వాత చెల్కా నేలలు కానీ ఎర్ర గరప నేలలు కూడా అనుకూలమైనవి. సో మనకు సాధారణంగా ఈ చింతపల్లి కానీ ఈ గిరిజన ప్రాంతం అంతా కూడా లైట్ సాయిల్సే కాబట్టి రెడ్ సాయిల్స్ వేరుశనగను మనం హ్యాపీగా సాగు చేసుకోవచ్చు. ఇకపోతే మనకు రకాల విషయానికి వస్తే వేరుశనగలో చాలా రకాలు ఉన్నాయి. కాకపోతే మనకు లేటెస్ట్గా విడుదలైన వేరుశనగ రకాలు తీసుకున్నట్లయితే విశిష్ట అనేది టీసీజీఎస్ 1694 అనేది తిరుపతి నుంచి విడుదలైన రకము. ఈ విశిష్ట అనే రకము, తర్వాత నిత్యహరిత అనే రకము ఈ ప్రాంతంలో బాగా మనకు పరిశోధన ద్వారా తేలింది ఏంటంటే ఈ ప్రాంతంలో ఈ రెండు రకాలు బాగా పనితీరు కనిపిస్తున్నాయి. అలాగే మనకు ఎలాగో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు సబ్సిడీలో ఈ అల్లూరు సీతారామరావు జిల్లాలో విశిష్ట అనే రకాన్ని ఎక్కువగా రైతులకు అందించడం జరుగుతుంది. కాబట్టి సబ్సిడీలో ఈ రెండు రకాలు కూడా ఏంటంటే ఈ విశిష్ట కానీ లేకపోతే నిత్యహరిత కానీ ఈ వర్షాభావ పరిస్థితిని తట్టుకునే రకాలన్నమాట. సో ఆ పరిస్థితులను, బెట్ట పరిస్థితులను తట్టుకొని ఏదైనా మధ్యలో సపోజ్ ఎక్కడన్నా ఒక 20 రోజులు కానీ నెల రోజులు కానీ వర్షాలు ఆగిపోయినా కూడా పడకుండా

ఇవి ఆ వర్షాభావ పరిస్థితిని తట్టుకొని మనకు మంచి దిగుబడిని ఇస్తాయనేసి పరిశోధన ఫలితాల్లో తేలిందనమాట. తర్వాత ఈ రెండు విశిష్ట కానీ నీతిహరిత కానీ దాదాపు మనకు 105 నుంచి 110 రోజుల పంటకాలం కలిగి ఉంటాయి. కాకపోతే ఈ నిత్యహరిత విశిష్ట కొంచెం డిఫరెన్స్ ఏంటంటే, నిత్యహరిత అనేది ఎక్కువగా 3 గింజలు కాయలు ఎక్కువ వస్తాయి అన్నమాట, అంటే 3 పప్పులు ఉంటాయి. సో అది ఎక్కువ వస్తుంది నిత్యహరితలో. విశిష్ట అనేది 2 గింజల కాయలు వస్తాయన్నమాట. తర్వాత ఇక మనకు సాధారణంగా అన్ని పంటలకు సాగు చేసినట్లే ఈ వేరుశెనగ పంటకు కూడా మనము నేల తయారీ అనేది లోతు దుక్కులు వేసవిలో చేసుకోవడం అనేది ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది కూడా. ఎందుకంటే మనకు అందరికీ తెలిసిందే, వేసవిలో లోతుగ్గులు చేసుకున్నప్పుడు మనకు పంటను నష్టపరిచే కీటకాలు కానీ తెగుళ్ళు కానీ ఆలలి నేలలో ఉంటాయి. సో అవి ఈ దున్నడం ద్వారా, మట్టిని తిరగవేయడం ద్వారా ఇవన్నీ కూడా బయటికి ఎక్స్పోజ్ అయ్యి అధిక ఉష్ణోగ్రతలో అవన్నీ కూడా చనిపోతాయి. సో కీటకాలు తెగుళ్ళ ఉధృతిని మనం ఆదిలోనే కంట్రోల్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో సాధారణంగా వేసవులు లోతు దుక్కులు చెప్తూ ఉంటాము. ఇక ముఖ్యమైన విషయము ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, వేరుశనగ కానీ ఏదైనా కూడా విత్తనం అనేది ఎంత మోతాదు వాడాలనేది చాలా అవసరం అన్నమాట. మనకు దిగుబడి అనేది విత్తనం ఎంత వాడుతున్నాం అనే దానిపైన చాలా ఎక్కువ ఆధారపడి ఉంటుంది. వేరుశనగ విషయం తీసుకున్నట్టయితే రైతులు చాలామంది ఈ గిరిజన ప్రాంతాల్లో చాలా తక్కువ మోతాదులో విత్తనం వాడుతున్నారు. అలా కాకుండా మనకు జనరల్గా ఖరీఫ్ సీజన్లో వేరుశనగ సాగు చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఇప్పుడు వాడే విశిష్ట కానీ నిత్యహరిత కానీ లేకపోతే కదిరి 6 కానీ ఏదైనా కూడా మనకు దాదాపు 1 ఎకరాకు 50 నుంచి 55 కిలోల పప్పు అవసరం. నేను చెప్పేది పప్పు, కాయలు కాదు. కాయల నుంచి ఒలిచిన తర్వాత వచ్చే పప్పు మనం సిఫారసు చేసేది 1 ఎకరాకు కనీసము 50 కిలోల నుంచి 55 కిలోల వరకు మనము వేసుకోవాలన్నమాట. సో ఎందుకు మనం ఈ మోతాదులో వేసుకోవాలనుకుంటే మొక్కల సాంద్రత అనేది మనము పొలంలో సరిగా మెయింటైన్ చేయాలన్నమాట. అప్పుడే మనకు అధిక దిగుబడి సాధించేదానికి వీలవుతుంది. అలాగే మనకు మొక్కల సాంద్రత బాగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కలుపు సమస్య అనేది తగ్గుతుంది. దూరదూరంగా వేరుశనగ మొక్కలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కలుపు సమస్య అనేది ఎక్కువ వస్తుంది. కలుపు ఎక్కువగా ఏపుగా పెరుగుతుంది. సారమంతా పొలంలో సారమంతా అది తీసుకొని వేరుశనగ దిగుబడి తగ్గేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనం సిఫారు చేసిన మోతాదులో ఎకరాకు మనము సూచించిన మోతాదులో విత్తనం వాడుకోవడం అనేది అవసరము. ఇంకొకటి ఏంటంటే వేరుశనగలో జనరల్గా ఏదో ఒక కారణం వల్ల మనం పొలంలో విత్తినప్పటి నుంచి కూడా పంట కోత దశ వరకు కూడా ఏదో ఒక కారణం వల్ల అక్కడక్కడ మొక్కలు చనిపోతూ ఉంటాయి. సో ఈ గ్యాప్ అంతా కూడా మనము నష్టాన్ని నివారించుకొని అంతో ఇంత మనం కాస్త దిగుబడి తీసుకోవాలనుకున్నప్పుడు మనం సిఫారు చేసిన మోతాదులో విత్తనం అనేది వాడాలన్నమాట. అది వాడకపోతే మనం కోత కోసే సమయానికి పొలంలో మొక్కల సంఖ్య తగ్గిపోతుంది. అలాగే దాని ప్రభావము మనకు దిగుబడి మీద కూడా కనపడుతుంది అన్నమాట. సో రైతులు ఇది గుర్తుంచుకోవాలి. ముఖ్యమైన విషయము సరైన మోతాదులో విత్తనము వేసుకోవాలి. తర్వాత రెండో విషయము, విత్తనం వేసే ముందు ఒట్టిగా విత్తనం వేసుకోకుండా విత్తన శుద్ధి అనేది మనము చేయాలన్నమాట, కంపల్సరీగా చేసుకోవాలి. ఎందుకంటే మనము ఈ విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఆదిలోనే మనం విత్తనం ద్వారా కొన్ని తెగుళ్ళు రావచ్చు లేదా నేల ద్వారా కొన్ని తెగుళ్ళు రావచ్చు. వీటిని మనము మొదట్లోనే కంట్రోల్ చేసుకుంటే మొక్కల సంఖ్య తగ్గిపోకుండా ఉంటుంది, మొక్కలు చనిపోకుండా ఉంటాయి. కాబట్టి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధికి జనరల్గా రసాయనిక మందులు అయితే ఉన్నాయి, కానీ మనం ఇక్కడ సేంద్రియ పద్ధతిలో చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడ కూడా రసాయన మందులు అనేది వాడామన్నమాట. సో మనకు సాధారణంగా పొలంలో విత్తిన వెంటనే వచ్చే కొన్ని రకాల మొదలుకుళ్ళు తెగులు అనేది అక్కడక్కడ కనపడుతుంది, వేరుకుళ్ళు తెగులు కనపడుతుంది. సో ఇట్లాంటి తెగుళ్ళను మనం అరికెట్టేదానికి విత్తన శుద్ధి చేసుకుంటాము. మనం సేంద్రియ పద్ధతిలో అనుకున్నప్పుడు ట్రైకోడర్మా విరిడి అనే జీవ శిలీంద్రనాశిని, అంటే తెల్లగా మనకు సున్నం పొడిలాగా ఉంటుంది, ట్రైకోడర్మా విరిడి అనే జీవ శిలీంద్రనాశినితో మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. 1 కిలో విత్తనానికి, అంటే 1 కిలో పప్పుకు 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి పొడి మందును పట్టించి మనం కాసేపు ఆరబెట్టాలన్నమాట. పట్టించడం ఎలా పట్టించాలంటే గోనె సంచిలో మనం పప్పు వేసేసి 10 గ్రాములు 1 కిలోకి, అంటే మనం 50 కిలోల పప్పు వాడే తట్లయితే మనకు 500 గ్రాములు ట్రైకోడర్మా విరిడిని విత్తనంలో కలిపేసి బాగా కలిపెట్టి చేతులతో ఎక్కువగా మనం బలంగా కలపకూడదు. ఎందుకంటే చేతులతో కలిపినప్పుడు ఏమవుతుందంటే పొట్టు ఊడిపోతుంది. పొట్టు ఊడిపోతే మళ్ళీ మనకు మొలక శాతం తగ్గిపోతుంది. కాబట్టి గోనె సంచిలో వేసి అటు ఇటు మనం పట్టుకొని ఆ కోస ఈ కోస పట్టుకొని జల్లినట్లు ఆ షేక్ చేసినట్లు చేసుకోవడం వల్ల మొత్తం మందునంతా కూడా పట్టించవచ్చు అనమాట. తర్వాత మనము సేంద్రియ పద్ధతులు చేసుకుంటున్నాం కాబట్టి జీవన ఎరువులు కూడా వాడుకోవచ్చు. జీవన ఎరువులతో కూడా మనం రైజోబియం అనే జీవన ఎరువులతో విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఈ రైజోబియంతో ఎందుకు చేసుకోవాలనుకుంటే మనకు జనరల్గా గాలిలో ఉండే నత్రజనిని ఈ రైజోబియం అనే జీవన ఎరువు మొక్కలకు తీసుకొని గాలిలో ఉండే నత్రజనిని తీసుకొని మొక్కలకు అందించి దిగుబడి పెంచేదానికి

అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే వేర్లపైన మనం బుడిపల్లి చూస్తుంటామే, ఆ బుడిపల్లి సంఖ్య పెరుగుతుంది. బుడిపల్లి సంఖ్య పెరిగినప్పుడు జనరల్గా నత్రజని అనేది మొక్కలకు బాగా అందుతుంది. కాబట్టి ఈ రైజోబియం అనేది కూడా మనము విత్తన శుద్ధి చేసుకుంటే మంచిది. సో ఇక్కడ ఏంటంటే యూరియా ఇవన్నీ కూడా మనం వాడడం కాబట్టి వీలైనంత వరకు ఈ సేంద్రియ పద్ధతిలో ఈ జీవన ఎరువును కూడా పట్టించుకోవడం మంచిది. రైజోబియం అనేది ఎలా పట్టించాలంటే, ఒక లీటర్ నీటిలో 50 గ్రాముల బెల్లం కరిగించి, అంటే మనం పాకం చేసినట్టు, ఒక 15 నిమిషాల పాటు దాన్ని కాస్త మరగా కాచి పానకం చేసినట్టు, ఆ పానకం చల్లారిన తర్వాత ఈ 200 గ్రాముల్లో రైజోబియం ప్యాకెట్ దొరుకుతుంది. ఆ 200 గ్రాముల రైజోబియం ప్యాకెట్ను ద్రావణం కలిపి జావలాగా చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత విత్తనాలకు మనం వేరుశనగ విత్తనాలకు పట్టించేసి కాసేపు వాటిని నీడలో ఆరబెట్టుకోవాలన్నమాట. నీడలో ఆరబెట్టుకున్న తర్వాత ఆ పైన విత్తుకోవాలి. అంటే ఇప్పుడు రెండు చేస్తున్నాము, ట్రైకోడర్మ విరిడి అనేది జీవ శిలీంద్ర నాశనం, అంటే తెగుళ్ళు రాకుండా. జీవన ఎరువు రైజోబియం అనేది మనము నత్రజని అందించి మొక్కలకు పోషకాన్ని అందించేదానికి ఈ రెండు చేస్తున్నాం. సో మొదటగా ట్రైకోడర్మ విరిడి చేసి ఆ తర్వాత మనం రైజోబియంతో చేసి ఆరిన తర్వాత నీడలో ఆరబెట్టిన తర్వాత పొలంలో విత్తుకోవాలన్నమాట. ఇక విత్తుకునే పద్ధతి విషయానికి వస్తే, సాధారణంగా మనము గొర్రుతో విత్తుకుంటాము, లేదా నాగలిచాళ్ళు అంటే నాగలి ముందు వెళ్తాం, అంటే వెనకాల పప్పు వదులుకుంటా వస్తామన్నమాట. రైతులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, విత్తే టైంలో మనకు పొలంలో తగినంత తేమ ఉండాలి, అప్పుడే మనకు మొలక శాతం బాగా ఉంటుంది. తర్వాత విత్తనాన్ని ఎక్కువ లోతులు కాకుండా ఒక 5 సెంటీమీటర్ల లోతు, దానికంటే మించి లోతు వేయకుండా మనం విత్తనాన్ని వేసుకుంటే మంచిదన్నమాట. తర్వాత ఎంత దూరంలో విత్తుకోవాలంటే, సాలుకు సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు, అంటే ఒక అడుగు దూరంలో మనము విత్తుకోవాలి. తర్వాత సాలులో మొక్కకు మధ్య ఒక 10 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. అంటే ఒక వరుసకు మధ్య 30 సెంటీమీటర్లు దూరము, వరుసలో మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు దూరము. ఈ రకంగా విత్తుకుంటే మనకు ఆప్టిమంగా మనం సిఫారసు చేసినట్లు ఎకరాకు దాదాపు 33,000 మొక్కలు మనకు పొలంలో మెయింటైన్ చేసినట్లు వస్తుందన్నమాట. తర్వాత ఎరువుల విషయానికి వస్తే, మనము సేంద్రియ పద్ధతిలో కేవలం పశువుల ఎరువు, తర్వాత జీవన ఎరువులు మాత్రమే వినియోగించాలి కూడా. సో దుక్కిలో ఎకరానికి మనం 4 నుంచి 5 టన్నుల సేంద్రియ ఎరువు వేసుకోవచ్చు. సేంద్రియ ఎరువు అంటే పశువుల ఎరువు కావచ్చు కానీ, గొర్రెల ఎరువు కానివచ్చు, కోళ్ళ ఎరువు కావచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే ఏదైనా కూడా బాగా మగ్గిన తర్వాత, పచ్చిగా కాకుండా కాస్త మగ్గిన తర్వాత, ఎందుకంటే గొర్రెల ఎరువు ఇవన్నీ కొంచెం వేడి ఎక్కువ వస్తాయి కాబట్టి, కోళ్ళ ఎరువు కానీ బాగా మగ్గిన తర్వాత ఈ సేంద్రియ ఎరువులను మనం వేసుకోవాలి. తర్వాత జీవన ఎరువుల విషయానికి వస్తే, వేరుశనగలో మనము ఫాస్ఫేట్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా, అంటే ఇక్కడ మనం సూపర్ ఫాస్ఫేట్ వాడాము కాబట్టి జీవన ఎరువు, దానికి సంబంధించి ఫాస్ఫేట్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా అనేది ఒక జీవన ఎరువు వాడతాము. తర్వాత పొటాష్ అనే ఎరువు వాడాం కాబట్టి దానికి పొటాష్ రిలీజింగ్ బ్యాక్టీరియా అనే జీవన ఎరువులు వాడుకుంటాము. ఇవి పౌడర్ రూపంలో అయితే ఎకరాకు 2 కిలోల చొప్పున, ఇది లిక్విడ్ ఫామ్లో కూడా దొరుకుతాయి అన్నమాట. ఈ రెండు జీవన ఎరువులు, ఫాస్ఫేట్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా, తర్వాత పొటాష్ రిలీజింగ్ బ్యాక్టీరియా అనే జీవన ఎరువులు పౌడర్ రూపంలో దొరుకుతాయి, ద్రవ రూపంలో దొరుకుతాయి. మనం పౌడర్ రూపంలో వాడేటట్లయితే ఎకరాకు 2 కిలోలు, అదే ద్రవ రూపంలో వాడేటట్లయితే ఎకరాకు 1/2 లీటర్ చొప్పున, అంటే అదొక 1/2 లీటర్ ఇదొక 1/2 లీటర్ చొప్పున 200 కిలోల పశువు ఎరువులో ఈ జీవన ఎరువులను కలపాలన్నమాట. కలిపేసి ఆ పశువుల ఎరువుతో కాటి పొలంలో మనము చల్లుకోవాలన్నమాట. తర్వాత ఈ జీవన ఎరువు, అంటే ఈ 200 కిలోల పశువులు ఎరువు ఎప్పుడు చల్లుతామంటే, విత్తే ముందు పొలంలో చల్లుకుంటాం ఈ జీవన ఎరువులు కలిపిన మిశ్రమాన్ని. సో దాని ద్వారా ఏమవుతుందంటే, మనకు పొలంలో నేలలో ఉన్న భాస్వరము, తర్వాత పొటాషు ఈ మొక్కలకు అందించేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత నీటి విషయానికి వస్తే, జనరల్గా వేరుశనగ విత్తే సమయంలో తగినంత తేమ ఉండాలనేది ఇందాక చెప్పాము. తర్వాత వర్షాధార పంటలు నీటి తడులు ఎప్పుడు అనేది మన చేతిలో ఉండదు, అది వర్షాలు ఎప్పుడు పడతాయో అప్పుడు మొక్కలకు నీరు అందించినట్లయితే. కానీ జనరల్గా మనం చెప్పే రికమెండేషన్ ఏంటంటే, వేరుశనగ విత్తిన టైంలో నీటి తేమ ఉండాలి. తర్వాత ఒక 25 రోజుల వరకు కాస్త బెట్టకు గురి అయితే కానీ మొక్కలు అన్నీ కూడా ఒకేసారి కనుపుల మధ్య ఎడం తగ్గుతుంది, అంటే కనుపుల మధ్య దూరం తగ్గేసి మనకు పువ్వులు బాగా గుత్తులు గుత్తులుగా వస్తాయి. ఒకేసారి మనకు పొలంలో మొక్కలన్నిటి కూడా పూతకు వస్తుంది. తర్వాత దానివల్ల ఏమవుతుందంటే, ఊడలన్నీ కూడా ఒకేసారి భూమిలోకి చొచ్చుకొని పోతాయి. దాని తర్వాత మనకు కాయలన్నీ కూడా ఒకేసారి ఊడడం జరుగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే, కొన్ని కాయలు ముందే పక్కవనికి వస్తాయి, కొన్ని కాయలు లేటుగా వస్తాయి. సో మనకు మళ్ళీ అది ఒక దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది. లేటుగా వచ్చేటి సన్నగింజలు ఉంటాయి, లేదా అది పనికిరాదు. సో లేటు గింజల కోసం ముందు గింజలను వదిలేమంటే అవి ఏమైనా మొలక రావచ్చు. సో ఇవన్నీ కూడా విషయాలు ఉంటాయి కాబట్టి, జనరల్గా మనకు ఒకేసారి ఊడలు దిగి ఒకేసారి కాయలు కానీ ముదిరే అవకాశం ఉన్నట్లయితే మంచి దిగుబడి వస్తుంది అనమాట. తర్వాత వేరుశనగలు ముఖ్యమైన సమస్య ఏంటంటే కలుపు. సో ఇక్కడ మనం కలుపు మందులు వాడకూడదు. కాబట్టి వేరుశనగలు దాదాపుగా మనం 45 రోజుల వరకు ఎటువంటి కలుపు లేకుండా చూసుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సేంద్రియ పద్ధతిలో మనం ఇందాక చెప్పినట్టు మందులు వాడడం కాబట్టి, జనరల్గా విత్తిన తర్వాత 25 రోజులప్పుడు, తర్వాత 40 రోజుల సమయంలో 2 సార్లు మనము

కృషి చేసుకోవాలి. అంతర కృషి అంటే ఇప్పుడు ఎట్లాగే ఇందాక చెప్పినట్టు సాళ్ళు వేసుకుంటాం కాబట్టి 30 సెంటీమీటర్ల దూరంలో చేసుకొని మనం ఆ సాళ్ళ మధ్యలో అంతర కృషి అంటే మనం ఇక్కడ భాషలో గొప్పులు చేసుకోవాలన్నమాట. సో కలుపు సమస్యలు ముఖ్యంగా మనకు వయ్యారి భామ కానీ ఉత్తరేని కానీ గడ్డి చామంతి ఇట్లాంటి మొక్కలు పొలంలో మనకు పూత దశ వరకు రాకుండా ముందుగా నిర్మూలించుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి పూతకు వచ్చినాయి అనుకోండి ఈ కలుపు మొక్కలు, వాటి ద్వారా మళ్ళీ కొన్ని వైరస్, వాటి పువ్వుల పుప్పొడి రేణువుల్లో మళ్ళీ వైరస్ కొన్ని కణజాలాలు చేరిపోయి ఆ వైరస్ మళ్ళీ వేరుశనగకు వచ్చి మనకు మళ్ళీ ఇబ్బంది కలిగే వేరుశనగ పంటను నష్టపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి కలుపు అనేది మనం దాదాపు 45 రోజుల వరకు మన కలుపు సమస్య లేకుండా చూసుకుంటే మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం సేంద్రియ పద్ధతిలో కూడా రెండోసారి గొప్పులు చేసే టైంలో అంటే 40 రోజులు అప్పుడు మళ్ళీ మనము కలుపు తీసే సమయంలో 1 ఎకరానికి 200 కిలోల జిప్సం అనే ఎరువుగా మనం వేసుకున్నట్లయితే జనరల్గా ఇక్కడ రైతులకు అలవాటు లేదు, కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మన సిఫార్సు వాళ్ళు కూడా ఈసారి మరి సప్లై చేసే అవకాశం ఉంది. కాబట్టి 200 కిలోల ఎకరాకు జిప్సం గిన వేసుకున్నట్లయితే ఈ కలుపు తీసే సమయంలో మట్టి కిందకి ఆ ఎరువు పడిపోయి బాగా కలిసిపోయింది అనుకోండి, అప్పుడు ఈ జిప్సం వల్ల అడ్వాంటేజ్ ఏమంటే మనకు కాయలు బాగా అభివృద్ధి చెందుతాయి, కాయలు బాగా ఊరుతాయన్నమాట. కాయలు బాగా ఊరి ఆ గింజల్లో కూడా నూనె శాతం బాగా ఎక్కువ వస్తుంది, తద్వారా మనకు దిగుబడి ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉందండి. జిప్సం అనేది రసాయన ఎరువు కింద రాదు, మనము సేంద్రియ పద్ధతిలో కూడా జిప్సం అనేది వేసుకోవచ్చు అనమాట. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విషయము పురుగులు మరియు తెగుళ్ళ యాజమాన్యము. వేరుశనగలో మనకు ఎక్కువగా ఏదైనా వస్తే రసం పీల్చే పురుగులు రావచ్చు, లేదా అక్కడక్కడ పొగాకు లద్దె పురుగు ఏదన్నా రావచ్చు. పొగాకు లద్దె పురుగు అంటే మొదట్లో ఆకుల మీద చిన్న రంధ్రాలు చేస్తుంది, ఆకులు కట్ చేస్తుంది, తర్వాత ఆకులు మొత్తం తినేస్తుంది అనమాట. అట్లాగే తెగుళ్ళ విషయానికి వస్తే మనకు మొదట్లో వచ్చేది మొదలుకుళ్ళు తెగులు అనేసి మొదట్లోనే మనం విత్తిన తర్వాత 10-15 రోజుల నుంచి మొక్కలు చనిపోవడం జరుగుతుంది. తర్వాత పద్ధతిలో మనకు తర్వాత పెరిగిన తర్వాత తిక్క ఆకుమచ్చ తెగులు అనేది వస్తుంది అనమాట. తిక్కాలు కూడా మొదట పై ఆకుల మీద వస్తుంది, తర్వాత ఆకులు వెనక సైడ్ వస్తుంది. 2 రకాల తిక్క ఆకుమచ్చ తెగుళ్ళు ఉంటాయి. ఇవి జనరల్గా సాధారణంగా వచ్చేటివి, కానీ మన ప్రాంతంలో కాస్త తక్కువే వస్తాయిలేండి. మరి వాతావరణం మారినప్పుడు ఈ పురుగులు కానీ తెగులు కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మనం దాన్ని ముందుగానే నివారణ చేసుకోవడానికి ఫస్ట్లోనే ట్రైకోడర్మా విరిడితో మనం విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల మొదట్లో వచ్చి తెగులను అరికట్టవచ్చు. అట్లాగే మనం రసం పీల్చే పురుగులను మనం కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఎకరాలు 1 ఎకరా పొలంలో ఈ జిగురు అట్టలు అనేది దొరుకుతాయి మనకు. జిగురు అట్టలు రకరకాలు ఉంటాయి, పసుపు రంగు ఉంటుంది, తర్వాత నీలం రంగు ఉంటుంది అంటే బ్లూ కలర్ ఉంటుంది, తెలుపు రంగు ఉంటుంది. ఇవి మనం జిగురు అట్టలు అనేది డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు, ఒకవేళ డిపార్ట్మెంట్ సబ్సిడీలు వస్తే తీసుకోవచ్చు. లేకపోయినా కూడా మన దగ్గర ఏదైనా రేకులు ఉన్నాయనుకుంటే, ఒక అడుగు వెడల్పుతో రేకు ఏదన్నా ఉంటే ఈ రేకులకు మనం పెయింట్ పూసేసి ఎల్లో కలర్ కానీ బ్లూ కలర్ కానీ వైట్ కలర్ కానీ పెయింట్ పూసేసి వాటికి పైన మనం జిగురు అంటించవచ్చు, అంటే ఆముదం కానీ లేకపోతే మనకు గ్రీజ్ దొరుకుతుంది ఈ మెకానిక్ షాపుల్లో, ఈ గ్రీజును కానీ పట్టించి అవి రెగ్యులర్గా మనం ఒకసారి తయారు చేసుకుంటే అవి చాలా సంవత్సరాలు వాడుకోవచ్చు. చేయాల్సింది ఏంటంటే కలర్ పోకుండా చూసుకోవడము, తర్వాత అప్పుడప్పుడు వచ్చి గ్రీజ్ పూసుకుంటూ ఉంటే ఈ రంగుకు అట్రాక్ట్ అయ్యి పసుపు రంగుకు అయితే మనకు పచ్చదోమ పురుగులు వచ్చి అట్రాక్ట్ అవుతాయి, తర్వాత నీలం రంగు ఇట్లాంటి తెలుగు రంగు పెట్టినప్పుడు అయితే ఇతర రసం పీల్చే పురుగులు వాటికి అట్రాక్ట్ అవుతాయి. సో మనకు పురుగులు అట్రాక్ట్ అయ్యి దానికి అంటుకుపోతాయి, కాబట్టి మొక్కల మీద నష్టపరచడం తగ్గుతుంది. తర్వాత గొంగల్జారి పురుగులు అంటే ఇందాక చెప్పినట్టు మనకు పొగాకు లద్దె పురుగు, పొగాకు లద్దె పురుగు ఇట్లాంటివి మనము నివారణ చేసుకోవడానికి మన పొలంలో జనరల్గా అక్కడక్కడ ఎర్రపంటలుగా 30-40 అక్కడక్కడ ఆముదం మొక్కలు కానీ లేకపోతే పొద్దుతిరుగుడు మొక్కలు కానీ వేసుకుంటే మంచిది. వేరుశనగతో పాటు అక్కడక్కడ ఆముదం కానీ పొద్దుతిరుగుడు వేసుకుంటే ఈ పురుగులు గొంగల్జాతి పురుగులు జనరల్గా పెద్ద ఆకులు వాటిపైన ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి, కాబట్టి వాటిపైన నష్టపరుస్తాయి, మన వేరుశనగ పంటకు పెద్దగా నష్టం కరగదు. అట్లాగే పురుగులను తినే పక్షులు వాలేయడానికి వీలుగా ఎకరా పొలంలో అక్కడక్కడ 5-6 పంగళకర్రలను 3 అడుగుల ఎత్తులు అంటే పంటకు కాస్త 7 అడుగుల 2 అడుగులు ఎత్తులో మనం పెట్టుకున్నట్లయితే ఈ పక్షులు కూడా మనం ఈ పురుగులను తినేసి నష్టమని నివారించుకోవచ్చు అనమాట. తర్వాత ఏదన్నా మనకు పురుగులు కనపడినాయనుకోండి, మనం సాధారణంగా చేసేది వేప గింజల కషాయం కానీ లేదా మార్కెట్లో దొరికే వేప నూనె కానీ. సో ఇది 1 లీటర్కు 5 నుంచి 10 మిల్లీలీటర్లు అంటే 1 లీటర్ నీటికి 5 నుంచి 10 మిల్లీలీటర్ల చొప్పున వేప నూనెని కలుపుకొని మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు కానీ లేకపోతే ఈ ఆకు తినే పురుగులు కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత వేరుశనగ తెగుళ్ళలో ఎక్కువగా విత్తనం ద్వారా వస్తాయి అనేది ముందుగానే విత్తన శుద్ధి చేసుకుంటాము, తర్వాత తిక్క ఆకుమచ్చ తెగులు ఇట్లాంటివి కానీ ఏదైనా మనకు పైపాటుగా వచ్చే వాటిని నివారించేదానికి 2 కిలోల ట్రైకోడర్మా విరిడిని మనము పొడి మందుని తీసుకొని 90 కిలోల పశువుల ఎరువులు కలిపేసుకొని దాంతోపాటు 10 కిలోల వేపపిండి కలుపుకొని, అంటే 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి, 2 కిలోల ట్రైకోడర్మా విరిడి ఈ మూడు మిశ్రమాన్ని మనం కలిపేసేసుకొని గోనె సంచుల్లో కలిపేసి 3 రోజులు ఒకసారి
మనము గోనె పట్టలను ఆ మిశ్రమం పైన పెట్టేసి లైట్గా నీళ్లు పిచికారీ చేస్తామంటే 15 రోజులు

0: తర్వాత ఏమవుతుంది, ఆ మొత్తము మనం కలిపిన ఈ పశువుల ఎరువు వేపపిండి అంతటికి కూడా ఆ బూజులాగా అల్లుకుంటుంది. ఊరగాయలో ఎట్లయితే బూజు వస్తుందో అట్లా ఈ మిశ్రమం పైన అంతా బూజు వస్తుంది. దాన్ని మనం పొలంలో చల్లుకున్నట్లయితే ఈ తెగుళ్లను మనము కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. విత్తిన 30 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి ఈ ఇందాక చెప్పిన ట్రైకోడర్మ పశువుల ఎరువు, తర్వాత ఈ వేపపిండి మిశ్రమాన్ని వేసుకోవచ్చు. తర్వాత మనకు పంట కోతకు వచ్చేది మొక్కల ఆకులు తర్వాత కొమ్మలు పసుపు వర్ణంలోకి మారిపోయి దాదాపు 80% కాయలు డొల్ల కాయ డొల్ల లోపల నలుపుగా మారినప్పుడు మొక్కలను మనం తీసేసుకోవాలన్నమాట. అంటే దాదాపు ప్రతి మొక్కలో 80% కాయలు ముదిరిపోయిన తర్వాత మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. విత్తనం కోసం దాచుకునేటట్లయితే కాయల్లో 9% ఉండేటట్లు ఆరబెట్టుకొని జనరల్గా పాలిథిన్ లైనింగ్ ఉన్న గోనె సంచుల్లో నిల్వ చేసుకోవాలన్నమాట. సో ఈ రకంగా మనము సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకుంటే ఇందాక చెప్పిన మెలకువలు మనము రైతులుగానే పాటించినట్లయితే వాళ్ళకు వచ్చే దిగుబడి కంటే కూడా కాస్త దిగుబడి ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మన అల్లూరి జిల్లాను సేంద్రియ జిల్లాగా ప్రకటించారు కాబట్టి రైతులందరూ కూడా తప్పనిసరిగా ఎరువుల జోలికి పోకుండా, అంటే సేంద్రియ ఎరువుల జోలికి పోకుండా సేంద్రియ పద్ధతి నేను చెప్పిన పద్ధతులు పాటించి మంచి దిగుబడిని పొందాలని ఆశిస్తున్నాను. నమస్కారం.
1: మీరింతవరకు ఉన్నత పర్వత శ్రేణి ప్రాంతాల్లో ఖరీఫ్ వేరుశనగ ప్రకృతి సాగులో యాజమాన్య పద్ధతుల గురించి చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి బాలహుసేన్ రెడ్డి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక జానపద గీతం.

0: ఇప్పుడు వ్యవసాయ సమాచారంలో కాకినాడ జిల్లా రైతు సోదరులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. అందించిన వారు శ్రీమతి ఆర్ పార్వతి.
1: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వ్యవసాయ శాస్త్రవేత్తలు కాకినాడ జిల్లా రైతు సోదరులకు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. రైతులకు సాధారణ వాతావరణ సలహా వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ప్రస్తుత వెచ్చని మరియు వాతావరణ పరిస్థితులు ఇంకా తేలికపాటి వర్షా సూచనలు పంటల సాధారణ అభివృద్ధికి అనుకూలంగా ఉన్నందున ఆశించిన తేలికపాటి వర్షాలు నేలలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. అయినప్పటికీ రైతులు పొలంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండి పొడి వాతావరణం ఎక్కువ రోజులు ఉంటే అవసరానికి అనుగుణంగా తేలికపాటి నీటిపారుదలను ఇవ్వవలసి ఉంటుంది. మోస్తారు తేమ ఉండడం వల్ల వాతావరణం అడపదడప మేఘావృతమై ఉంటుంది కాబట్టి

తెగుళ్ళు ఇంకా వ్యాధుల ప్రబలత ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల రైతులు క్రమం తప్పకుండా పొలాన్ని పరిశీలించి వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు ముఖ్యంగా లేదా అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ వర్షం లేని సమయం వేళల్లో మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టాలి. వర్షం లేని సమయాల్లో అంతర్కృషి ఇంకా కలుపు నివారణ పనులను చేసుకోవచ్చు. నేలలో తేమను నిలుపుకోవడానికి ఇంకా నేల ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి మల్చింగ్ పద్ధతులను చేయడం మంచిది. వర్షాల సమయంలో నీరు నిలువ ఉండకుండా పొలాల్లో సరైన నీటి కాలువలను రైతులు ఏర్పాటు చేసుకోవాలి. పశువులకు శుభ్రమైన తాగేనీటిని అందించాలి. అలాగే వర్షం నుండి పశువులకు రక్షణ కల్పించడానికి తగిన ఆశ్రయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. వ్యవసాయ సలహాలు. కొబ్బరి పంటలో యాజమాన్యం. కొమ్ము పురుగు ఆశించకుండా ఉండడానికి తోటను క్రమం తప్పకుండా రైతులు పర్యవేక్షించి పురుగు కనిపించగానే వెంటనే నివారణకు చేతితో ఏరివేయడం, లింగాకర్షక బుట్టలు అమర్చడం, పురుగు మందులు వాడడం, తోటలో పరిశుభ్రత పాటించడం వంటి చర్యలు తీసుకోవాలి. కీటకాలు దెబ్బతీసిన కొబ్బరి ఆకులను తొలగించి నాశనం చేయాలి. ఎర్రతాటి ఆకు పురుగు నియంత్రణకు ఫెరోమోన్ ఉచ్చులు ఏర్పాటు చేసుకోవాలి. సహజ శత్రు కీటకాలను ప్రోత్సహించి తీవ్ర దాడి ఉన్నప్పుడు వేప నూనె 3% లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మామిడి పంటలో పండ్ల అభివృద్ధి కోత దశ. పండ్ల ఈగలు ఇంకా పండు తొలిచే పురుగుల నివారణకు తోటలో పడిపోయిన అలాగే దెబ్బతిన్న పండ్లను తొలగించి నాశనం చేయాలి. పురుగు ఉధృతి కనుక కనిపిస్తే వేప నూనె 2 నుంచి 3 మిల్లీలీటర్లు లేదా స్పెనోసైడ్ 45 SC మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి వర్షం లేని సమయంలో పిచికారీ చేసుకోవాలి. వేడి ఇంకా తేమ అధికంగా ఉన్న వాతావరణ పరిస్థితులు కారణంగా మామిడి హాపర్లు ఇంకా ఇతర రసం పీల్చే పురుగులు కనిపించే అవకాశం ఉంది. కనుక ఉధృతి కనిపిస్తే థయోమెథాక్సమ్ 0.3 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటికి కలిపి పొడి వాతావరణంలో పిచికారీ చేసుకోవాలి. కోతకు వచ్చిన పళ్ళను వర్షం లేని సమయంలో కోయాలి. కోత అనంతరం పండ్లను నీడ లేదా గాలి సరిగా పడే ప్రదేశంలో నిల్వ ఉంచినట్లయితే కనుక పండ్ల నాణ్యత ఇంకా నిల్వ కాలం మెరుగుపడుతుంది. అరటి పంటలో యాజమాన్యం. నీరు నిల్వ ఉండడం వల్ల వేరు వ్యవస్థలో ఆక్సిజన్ లోపం రాకుండా ఉండడానికి తగిన డ్రైనేజీ అంటే నీటిపారుదల ఏర్పాట్లను చేసుకోవాలి. బలమైన గాలుల వల్ల మొక్కలు పడిపోకుండా ఉండేందుకు కాపు ఉన్న మొక్కలకు కర్రలతో ఊతాన్ని ఇవ్వాలి. తేమతో కూడిన వాతావరణంలో సిగటోక, ఆకుమచ్చ తెగులు, కాండం పురుగు, పేనుబంక, ఇంకా తామర పురుగులు ఉన్నాయేమో అని నిరంతరం రైతులు గమనిస్తూ ఉండాలి. సిగటోక నివారణకు లీటర్ నీటికి 1 మిల్లీలీటరు ప్రొపికోనోజోల్ లేదా 2 మిల్లీలీటర్లు హెక్సాకోనోజోల్ మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. పేనుబంక పురుగు లేదా తామర పురుగులు ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక వర్షం లేని సమయంలో లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL మందును లేదా 0.25 గ్రాముల థయోమెథాక్సమ్ 25 WG మందు కలిపి పిచికారీ చేసుకోవాలి. చెరకు పంటలో యాజమాన్యం. పొలంలో నీరు నిల్వ ఉండకుండా వేర్లకు తగినంత గాలి తగిలేలా ఉండాలి. సరైన డ్రైనేజీ నీటిపారుదల సౌకర్యాన్ని నిర్వహించుకొని బలమైన గాలుల వల్ల మొక్కలు పడిపోకుండా ఉండడానికి అవసరమైన చోట మొదళ్లలో మట్టిని ఎగదురేయవలసి ఉంటుంది. పంటల ముందస్తు కాండం తొలిచి పురుగు ఉధృతిని రైతులు గమనించి తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి నాశనం చేయాలి. తేమను కాపాడుకోవడానికి భూమిని తయారు చేసేటప్పుడు బాగా కుళ్ళిన పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ఎకరానికి 2 నుంచి 4 టన్నుల చొప్పున కలపాలి. విత్తనాల ద్వారా నేల ద్వారా వచ్చే తెగుళ్లను నివారించి విత్తనాలు సమానంగా మొలకెత్తి పంట ఏపుగా పెరిగేలా చూసేందుకు విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనం నాటే ముందు 1 కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి లేదా 2 గ్రాముల మెటాలాక్సిల్ ప్లస్ మ్యాంకోజిబ్ కలిపి విత్తనాలకు పట్టించవలసి ఉంటుంది. ఖరీఫ్ సీజన్కు ముందస్తు వ్యవసాయ సలహాలు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్ కొరకు ప్రాథమిక దుక్కి దున్నడం, ఇంకా పొలాన్ని చదును చేసి పనుల కోసం ప్రస్తుతం కురిసిన వర్షాలను ఇంకా నేలలోని సరైన తేమను ఉపయోగించుకోవాలి. ఋతుపవనాలు ప్రారంభం కాకముందే రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, ఇంకా సస్యరక్షణ రసాయనాలను సేకరించి తేమ తగలని సురక్షితమైన ప్రదేశాలలో నిల్వ చేసుకుని ఉంచుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. రాబోయే వర్షాకాలంలో సమర్థవంతమైన నీటి యాజమాన్యం కోసం పొలం గట్లను, డ్రైనేజీ కాలువలను, ఇంకా నీటి నిల్వ నిర్మాణాలను బాగు చేసి బలోపేతం చేసుకోవాలి.
నేలలో సేంద్రీయ కర్బనాన్ని ఇంకా తేమను

బట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచడానికి పొలం తయారీ సమయంలోనే పశువుల ఎరువు, కంపోస్టు, ఇంకా పంట వ్యర్థాలను వేసి కలియదున్నాలి. మధ్య మధ్యలో కురిసే వర్షాల వల్ల నారు కుళ్ళిపోకుండా ఉండడానికి తగిన డ్రైనేజీ నీటిపారుదల వసతితో ఖరీఫ్ కూరగాయలు ఇంకా ఇతర పంటల నారుమలను సిద్ధం చేసుకోవాలి. భూమి యొక్క సారవంతమైన స్థితిని అంచనా వేయడానికి ఇంకా భూసార పరీక్షల సిఫార్సుల ఆధారంగా ఆయా ప్రాంతాలకు తగిన పోషక యాజమాన్యాన్ని చేపట్టడానికి ఖరీఫ్ పంటల సాగుకు ముందే రైతులకు ఖచ్చితంగా మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నేలలో సేంద్రీయ కార్బనం, భూమి భౌతిక స్థితి ఇంకా తర్వాత వేసే పంటలకు అవసరమైన పోషకాల లభ్యతను పెంచడానికి పచ్చిరొట్ట ఎరువుల సాగు చేపట్టవలసి ఉంటుంది. అందుకోసం ఎకరానికి 25 నుంచి 30 కిలోల జీలుగా లేదా 40 నుంచి 55 కిలోల జనుము విత్తనాలను చల్లి విత్తిన 45 నుంచి 50 రోజుల తర్వాత ఆ పంటలను దుక్కిలో వేసి కలియదున్నాలి.

పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. ముందుగా అమాయకుడు చిత్రం నుండి ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట.

0: స్వరమాలిక సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంస్కృత ప్రసంగం. ఈ కార్యక్రమంలో ప్రాచీన భారతీయ సాహిత్య విజ్ఞానంపై శ్రీ సత్యవాడ సత్యనారాయణమూర్తి సంస్కృత ప్రసంగం వింటారు.
1: ప్రాచీన భారతీయ సాహిత్య విజ్ఞానం. ఆదరణీయ ఆకాశవాణి శ్రోతార బుధజనా, అద్య వయం 28 ఫర్వరీ దినాంకే రాష్ట్రీయ విజ్ఞాన దివసం ఆయోజయామహ.

ద్వితీయా విద్యా శిల్ప విద్య శిల్పస్థానమితి విఖ్యాత. ఏతేన శిల్పాని యంత్రనిర్మాణ విధి జ్యోతిషం తిథిపత్రంచ శిక్షితాని. ఆయుర్వేద తృతీయా విద్యా, తత్ర శరీరరక్ష శల్యచికిత్స ఔషధీనాం ప్రజ్ఞానంచ అధీతాని. చతుర్థీ విద్యా న్యాయదర్శనం తర్కశాస్త్రం చ ఆసీత్, ఏన సత్యాసత్య వివేక అభూత్. అంతిమా పంచమీ విద్య ఆధ్యాత్మిక విద్య అభవత్. ఇయా జీవనదర్శనస్య రహస్యాన్ని నైతికమూల్యానాం అవగాహనం కారితం. భారతీయ పురాతన వైజ్ఞానికాః గణితశాస్త్రే భౌతికశాస్త్రే రసాయనే జీవవిజ్ఞానే ఆయుర్వేదే భూవిజ్ఞానే ఖగోళ విజ్ఞానే నక్షత్ర విజ్ఞానే ధాతు విజ్ఞానే రత్న విజ్ఞానే విమాన విజ్ఞానే వాస్తు విజ్ఞానే శిల్ప విద్యానే కిం బహునా సైన్య విజ్ఞానే అపి గభీరం అధ్యయనం కృత్వా అభూతపూర్వాః సిద్ధయః సంప్రాప్తాః. యథా మహర్షిః పరాశరః తేన రచిత వృక్షాయుర్వేదే వృక్షాణాం ఏవం పర్ణైః క్రియమాణాః వివిధాః క్రియాః యథా ప్రకాశ నిస్సరణ ప్రక్రియ ఫోటోసింథసిస్, పర్ణస్య అవాంతరభాగాః పర్ణకణేషు స్థితాః హరిత పదార్థానాం ప్రాముఖ్యం బీజ నిర్మాణాదీని సమ్యక్ చర్చితవాన్. ఆధునిక కాలే అస్మాభిః గణిత పుస్తకేషు పఠ్యమాన రేఖాగణితీయ పైథాగరస్ నామ్నా విఖ్యాతః మూలతః బోధాయనాచార్యేణ శుల్బసూత్రేషు అతి పురాతనకాలే ఏవ స్థాపితం ఆసీత్. భారతీయాః ఋషయః అర్థాత్ యస్మిన్ కస్మిన్ అపి విషయే దార్శనికాః అనేకేషు విషయేషు నిశిత శోధకార్యాణి కృత్వా బహూన్ గ్రంథాన్ అరచయన్. ఇదానీం తావత్ కేషాంచన ఉదాహరణాన్ శ్రోతృణాం పురతః నిరూపయామి. ఆదౌ ఖగోళ విజ్ఞానం. ఋగ్వేదే యజుర్వేదే చ సూర్యచంద్రమసోః గతేః వర్ణనం అస్తి. ఆర్యభటా ఉక్తవాన్ యత్ పృథివీ స్వకీయే అక్షే భ్రమతి యేన అహోరాత్రం భవతి. గణితశాస్త్రం. భారతేన ఏవ విశ్వస్మై అర్థాత్ శూన్యం ఇతి స్థాన పద్ధతిం ప్రదత్తా. తృతీయం. బోధాయన శుల్బసూత్రే పైథాగరస్ ప్రమేయస్య వర్ణనం పురోమేవ అస్తి. వినా భారతీయ గణితం ఆధునిక తంత్రజ్ఞానం సంభవం న ఆసీత్. చతుర్థం భవతి ఆయుర్వేదః. సుశ్రుతః శల్యచికిత్సాయాః జనకః ఇతి కథ్యతే. సహ ప్రాచీనకాలే ఏవ అంగప్రతిరోపణం కృత్వా విస్మయం జనితవాన్. యోగ విజ్ఞానం పంచమం అస్తి. యోగః కేవలం వ్యాయామః న అపితు శరీరమనసోః విజ్ఞానం అస్తి. ఆధునిక విజ్ఞానమపి ఏతత్ అంగీకరోతి. తతః తస్మాదేవ సంపూర్ణే విశ్వే ఇదానీం యోగాదివసమపి ఆయోజ్యంతే. పర్యావరణ విజ్ఞానం అష్టమం భవతి. అస్మాకం పూర్వజాః జలరక్షణం ధాతు విజ్ఞానస్య చ పూర్ణం జ్ఞానం ధారయంతి. అస్మాకం ఉపనిషదః వదంతి అంధశ్రద్ధయా కిమపి న స్వీకుర్వంతు చింతయంతు ప్రశ్నం కుర్వంతు తతః పర్వం అగచ్చంతు. ఏష ఏవ విజ్ఞానస్య మూలమంత్రః. ఉపనిషత్సు పంచకోశానాం యథా అన్నమయకోశః ప్రాణమయకోశః మనోమయకోశః విజ్ఞానమయకోశః జ్ఞానమయకోశః ఇతి క్రమశః ప్రాధాన్యం ప్రాయోజకరూపేణ నిరూపితం. మిత్రాణి, అస్మాకం కర్తవ్యం అస్తి యత్ వయం ప్రాచీన జ్ఞానం గౌరవేణ పశ్యామః ఆధునిక విజ్ఞానేన సహ తస్య మేళనం కురమః. అతః ఆగచ్చంతు వయం వైజ్ఞానికం దృష్టిం ధారయామ నూతనం ఆవిష్కురమః భారతంచ ఉన్నతపదం నయామః. అధునా అహం అస్మాకం పురాతనగ్రంథేభ్యః కానిచన ఉదాహరణాన్ని ప్రదర్శయామి. తత్ర ఋగ్వేదే ఖగోళ విజ్ఞానమధికృత్య సన్ అండ్ ఆస్ట్రానమీ. ఋగ్వేదే సూర్యసూక్తే లిఖితం ఉద్యత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం. అస్య అర్థా అస్తి యత్ సూర్యస్య రశ్మయః తం గగనే వహంతి యేన కృత్రం జగత్ ప్రకాశమానం భవతి ఏతత్ సౌర వికిరణస్య ప్రాచీనదర్శనమస్తి. తదనంతరం చరకసంహితాయాం ఉక్తం ప్రాణాహి ప్రాణిభూతానామన్నం లోకో అభిధావతి. అర్థాత్ చరక శుశ్రుత సదృశ ఋషయః శ్రేష్ఠాః వైద్యాః ఆసన్. చరకసంహితాయాం అన్నస్య మహత్వం వర్ణయన్ మహర్షి కథయతి. సర్వేషాం ప్రాణినాం ప్రాణాః అన్నే స్థితాః. భోజనం న కేవలం శరీరం పాలయతి అపితు బుద్ధిం వర్ణం సుఖం చ దదాతి. ఏతదేవ ఇదానీంతనకాలే న్యూట్రిషన్ సైన్స్ ఇతి

सिद्धा अस्ति। तत्रैव मात्राशि स्यात् आहारमात्रा पुनरग्रबलोपेक्षिता इति उक्तम्। वेदाङ्गज्योतिषं समयगणनापि अत्रैव वर्णितम्। अस्माकं शास्त्रेषु ज्योतिषस्य महत्त्वं प्रतिपाद्यते। यथा शिखां मयूराणां नगानां मणयो यथा तथा तद्वत् वेदाङ्गशास्त्राणां ज्योतिषं मूर्ध्निवर्तते। यथा मयूरस्य शिखा श्रेष्ठा तथैव सर्वविज्ञानेषु खगोलविज्ञानं श्रेष्ठमिति कथितम्। आर्यभटात् पृथिव्याः परिभ्रमणं महान् खगोलवित् आर्यभटः उक्तवान्। अनुलोमगतिर्नौस्थः पश्यत्यविचलं विलोमगतिं भूमिम्। अर्थात् यथा नौकायां स्थितः मनुष्यः तीरं गच्छन्तं पश्यति तथैव पृथिव्याः भ्रमणेन नक्षत्राणि चलन्तीति भासते। एतदेव सापेक्षगतेः शुश्रुतसंहितायां शल्यचिकित्सा। शुश्रुतः शल्यतन्त्रं वर्णयति। शल्यतन्त्रं नाम शस्त्रकर्मोपचारसमन्वितम् इति उक्तवान्। सः शस्त्रक्रियायाः वैज्ञानिकं विधिं प्रदर्शितवान्। अतः सः शल्यचिकित्सायाः पिता इति मन्यते। चरकसंहितायाः स्वास्थ्यविज्ञाने प्रिवेण्टिव् मेडिसन् इत्यपि निरूपितम्। आधुनिकभौतिकशास्त्रानुसारं पदार्थानां क्रमः एवं वर्तते। ओजः अर्थात् प्लाज्मा, वायुः ऊर्जा, द्रवं घनश्च। अपि च द्रव्यशक्तेः परस्परं परिवर्तनशीलतायाः सिद्धान्तः एतेन स्वीक्रियते। तदेव अस्माकम् अतिपुरातन तैत्रीयोपनिषदि निरूपितम्। तस्माद्वा एतस्माद्वा आत्मन आकाशः सम्भूतः, आकाशाद्वायुः, वायोरापः, आपः अद्भ्यः, अद्भ्यः पृथिवी इत्यादि मन्त्रेण प्रतिपादितम्। तत्र द्वादशशतकीय रसार्णवपटलम् इत्यस्मिन् ग्रन्थे षष्ठाध्याये विविध अयस्कान्तानां विषयं चर्चितं। यथा भ्रामकं, चुम्बकं, कर्षकं, द्रावकं, रोमकं, पुनः एते षट् अवान्तरविविधैः विभागीकृतः। यथा एकमुखी, द्विमुखी, त्रिमुखी, चतुर्मुखी, पञ्चमुखी एवं बहुमुखी चुम्बकत्वेन विभक्ता। तत्र भोजराज्ञा विरचित युक्तिकल्पतरुः नामके ग्रन्थे तेन उक्तं यत् न सिन्धुर्गहाद्यस्ति लोहबन्धनं तल्लोहकान्तैः ह्रियत्येव लोहं विपद्यते तेन जलेषु नौकाः गणेषु गन्धं निजगादभोजः। अर्थात् नौकायाः निर्माणे काष्ठफलकानां संयोजनाय लोहसामग्री न प्रयोक्तव्यं। यतः समुद्रीय अयस्कान्तशिलानां कारणेन नौकाः जले विपद्यन्ते। एवं रूपेण भारतीयाः वैज्ञानिकसिद्धान्तानां निरूपणे सिद्धास्ताः इति सहस्रशः प्रमेयानि निरूपयितुं शक्यन्ते। अन्ते एतद्वक्तुम् इच्छामि यत् विज्ञानमयं भारतीयवेदवाङ्मयमिति। प्राचीनभारतीयसाहित्यंलो विज्ञानम्। ఈరోజు ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సర్ సివిన్ రామన్ గారి స్మృత్యర్థం జరుపుకుంటున్నాము. ఆయన రామన్ ఎఫెక్టు విశ్వవిఖ్యాతమైనది. విజ్ఞాన శాస్త్రం ఇప్పుడే భారతదేశానికి వచ్చిందని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ వాస్తవం ఏమిటంటే వేల ఏళ్ల క్రితమే మన దేశంలో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలలో శాస్త్రీయ చింతన నిండి ఉంది. ప్రాచీన భారతీయ నలంద వంటి విశ్వవిద్యాలయాలలో బౌద్ధ దర్శనంతో పాటు వ్యవసాయము, ఆయుర్వేదము, పశు విజ్ఞానము, కళలు మరియు శిల్పకళలు బోధింపబడేవి. ఒక విద్యార్థి 7 సంవత్సరాల వయస్సులోనే పంచ విద్యలను అభ్యసించేవాడు. శబ్ద విద్య, వ్యాకరణ జ్ఞానం కోసం, అనగా ఏ విధముగా మాట్లాడుకోవాలి. శిల్ప విద్య, యంత్రాల తయారీ, జ్యోతిషం మరియు పంచాంగం, క్యాలెండర్ తయారీ కోసం. ఆయుర్వేదం, శరీర రక్షణ, శస్త్రచికిత్స మరియు ఔషధాల జ్ఞానం కోసం. హేతు విద్య, న్యాయశాస్త్రం మరియు తర్కశాస్త్రం ద్వారా సత్యాసత్యాలని అన్వేషించడం. ఆధ్యాత్మిక విద్య, జీవిత దర్శనం, రహస్యాలు మరియు నైతిక విలువలను అర్థం చేసుకోవడం కోసం. మన ప్రాచీన ఋషులు కేవలం దార్శనికులే కాదు, వారు గొప్ప శాస్త్రవేత్తలు కూడాను. గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, ఆయుర్వేదం, భూగర్భశాస్త్రం, ఖగోళశాస్త్రం, లోహశాస్త్రం, రత్నశాస్త్రం, విమానశాస్త్రం, వాస్తుశాస్త్రం మరియు సైనిక విజ్ఞానంలో కూడా ఎంతో ముందంజ వేశారు. దీనికి ఉదాహరణ మన మహాభారతంలోని అక్షౌహిణీ సేనా పరిన్యాసమే. శాస్త్రీయ ఆధారాలు, వృక్ష

0: ఆయుర్వేదం. పరాశర మహర్షి తన వృక్షాయుర్వేదం అనే పుస్తకంలో పత్రాల నిర్మాణము, కిరణజన్య సంయోగక్రియ, పత్రాల అంతర్భాగములు మరియు విత్తనాల ఉత్పత్తి గురించి వివరించారు. గణితం, నేడు మనం పైథాగరస్ సిద్ధాంతంగా పిలిచే అంశాన్ని బోధాయనాచార్యుడు ఎంతో కాలం క్రితమే తన సులభ సూత్రాల్లో స్థాపించారు. ఖగోళం, ఆర్యభట భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుతుందని, దానివల్లనే పగలు రాత్రి ఏర్పడతాయని వివరించారు. ముఖ్యమైన విభాగాలు ఖగోళ విజ్ఞానం. ఋగ్వేదం మరియు యజుర్వేదంలో సూర్యచంద్రుల గతులు వర్ణింపబడ్డాయి. గణిత శాస్త్రం, మన భారతదేశమే సర్వప్రపంచానికి శూన్యం స్థాన పద్ధతిని తీసి ఇచ్చింది. ఆయుర్వేదం, ఆయన ప్రాచీన కాలంలో ప్లాస్టిక్ సర్జరీ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. యోగ విజ్ఞానం, యోగా కేవలం వ్యాయామం కాదు, అది శరీర మనస్సుల యొక్క కలయిక. అందుకే నేడు ప్రపంచవ్యాప్తంగా యోగా దినం జరుపుకుంటున్నాము. పర్యావరణం, మన పూర్వీకులు జల సంరక్షణ మరియు లోహశాస్త్రంలో ఎంతో ముందంజగా ఉన్నారు. ఉదాహరణకి మన ఢిల్లీలోని కుతుబ్ మీనార్ ప్రాంతంలో ఉండేటువంటి ఇనుప స్తంభము ఎందు ఈనాటికి కూడా 98.8% అందులో లోహము ఉందని కనుగొన్నారు. పంచకోశాలు, ఉపనిషత్తుల్లో అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, జ్ఞానమయ కోశము, విజ్ఞానమయ కోశము ప్రాధాన్యత వివరించారు శాస్త్రగ్రంథాల నుండి ఉదాహరణలు. ఋగ్వేదం, సూర్యరశ్మలు ఆకాశంలో ప్రసరించడం ద్వారా జగత్తు మొత్తం ప్రకాశిస్తుందని సౌర వికిరణం సోలార్ రేడియేషన్ వివరించబడింది. చరక సంహిత, ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో వివరిస్తూ అది కేవలం శరీరాన్ని మాత్రమే కాక బుద్ధిని కూడా ప్రభావితం చేస్తుందని చెప్పారు. ఇవి నేటి న్యూట్రిషన్ సైన్స్. ప్రతి వ్యక్తి తన జీర్ణశక్తికి అనుకూలంగానే భోజనము తీసుకునవాలని చెప్పబడింది. ఆర్యభటీయం, నౌకలో ప్రవేశించే వ్యక్తికి ఒడ్డు అనగా తీరము కదులుతున్నట్లు ఎలా కనిపిస్తుందో భూమి తిరగడం వల్ల నక్షత్రాలు కదులుతున్నట్టుగా అలాగని అనిపిస్తుంది. దానినే సాపేక్షగతి, రిలేటివ్ మోషన్ సిద్ధాంతాన్ని వివరించారు. భౌతిక శాస్త్రం, తైత్రీయోపనిషత్తులో సృష్టిక్రమం గురించి ఇలా చెబుతూ ఆకాశము నుండి వాయువు, తస్మాద్వా ఏతస్మాద్వా ఆకాశాద్వాయు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వీ ఏర్పడ్డాయని వివరించారు. ఇది పదార్థాల పరిణామాన్ని సూచిస్తుంది. లోహశాస్త్రం, మెటలర్జీ, రసార్ణవం అనే గ్రంథంలో అయస్కాంతాల వర్ణనలను గురించి చెప్పబడింది. రాజా భోజుడు తన యుక్తి కల్పతరు అనే గ్రంథంలో సముద్రంలో ప్రయాణించే పడవలకు ఇనుపమేకులు వాడకూడదని, ఎందుకంటే సముద్రపు అయస్కాంత శరల వల్ల పడవలు ప్రమాదాన్ని గురవుతాయని ఎప్పుడో చెప్పారు. లోహక్షయం, కొరసిన్, బంగారం నుండి ఇనుము వరకు వివిధ లోహాల స్థిరత్వం మరియు తుప్పు పట్టే స్వభావాన్ని ఆనాడే వివరించారు. ఆధునిక విజ్ఞానంతో దానిని అనుసంధానించి భారతదేశాన్ని ఉన్న పదంలో నడిపిద్దాం. భారతీయ వేదవాంగ్మయం, విజ్ఞానమయం. ఓం శాంతి శాంతి శాంతి.
1: మీరు ఇంతవరకు సంస్కృత ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అమాయక చక్రవర్తి చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన గీతం

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ఫ్రాన్స్, స్లోవేకియా దేశాలలో పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఈరోజు బయలుదేరి వెళ్లారు. గ్రామీణ భారత వికాసంతోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధి కల్పనకు కూడా రవాణా శాఖ ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశంలో ఒక దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. వార్తల వివరాలు. ఫ్రాన్స్, స్లోవేకియా దేశాలలో పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఈరోజు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా మొదటగా ప్రధానమంత్రి ఫ్రాన్స్లోని నీస్ నగరాన్ని సందర్శించి అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్తో సమావేశం కానున్నారు. తన పర్యటనకు ముందు విడుదల చేసిన ప్రకటనలో నరేంద్ర మోదీ ఫ్రాన్స్, భారతదేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడినట్లు తెలిపారు. రేపు ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ఫ్రాన్స్ అధ్యక్షుడితో

0: కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లుగా ప్రధాని చెప్పారు. అదేవిధంగా భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలు మరింత వేగం పుంజుకోనున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్లోవేకియా పర్యటన అనంతరం నరేంద్ర మోదీ ఫ్రాన్స్లోని ఇవియాన్లో ఈ నెల 16-17 తేదీల్లో జరగనున్న G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. గ్రామీణ భారత వికాసంతోనే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. వికసిత భారత్ 2047 కోసం సుస్థిర వ్యవసాయం, సాంకేతికత, అనుసంధానంతో స్పష్టమైన ఫలితాలు అనే అంశంపై న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరుగుతున్న జాతీయ సదస్సును ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓం బిర్లా ప్రసంగిస్తూ సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో మేళవించడం ద్వారా ప్రపంచ వ్యవసాయ రంగానికి నాయకత్వం వహించే స్థాయికి భారతదేశం ఎదగగలదని అన్నారు. దేశంలో వ్యవసాయం కేవలం ఒక ఆర్థిక రంగం మాత్రమే కాదని, సంస్కృతి, నాగరికత, జీవన విధానంలో అంతర్భాగమని ఓం బిర్లా పేర్కొంటూ,
1: దేశ్ కే రోడ్ మ్యాప్ కో 2047 కా బనాయేంగే తబ్ వికసిత్ భారత్ కే సప్నో కా సంకల్ప కా సాకార్ పూరా హోగా లేకిన్ ఉస్మే సబ్సే బడా ఆధార్ భారత్ కా కృషి కా హై ఔర్ ఇసిలియే కృషి హమారే ఖాద్య సురక్షా కో తో ప్రధాన కర్తీ హై హమారీ గ్రామీణ అర్థవ్యవస్థా హమారీ సామాజిక స్థిరతా కిసాన్ కే జీవన్ కే అందర్ ఆర్థిక సామాజిక పరివర్తన్ ఔర్ ఉస్కే సాథ్ దేశ్ కీ రాష్ట్ర కీ సేవా కా యే కామ్ అగ్రికల్చర్ కిసాన్ కే మాధ్యమ్ సే హీ సంభవ్ హో సక్తా హై.
0: దేశంలో ఒక దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. పుదుచ్చేరిలో విలేకరులతో ఈరోజు మాట్లాడిన ఆయన, ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా మానవ వనరులు, ఇతర వనరులు వినియోగం మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ప్రస్తావిస్తూ, ఈ మధ్యకాలంలో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారని చెప్పారు. దేశవ్యాప్తంగా 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించామని, 5 లక్షలకు పైగా గ్రామాల్లో బహిరంగ మల విసర్జన రహిత స్థితిని సాధించామని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పన కోసం భారత్ కేటాయించే నిధులు 2 లక్షల కోట్ల రూపాయల నుంచి 12.2 లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయని మురుగన్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తన పర్యటనలో భాగంగా మురుగన్ పుదుచ్చేరి రైల్వే స్టేషన్ పనితీరును పరిశీలించడంతో పాటు అక్కడ జరుగుతున్న పునరాభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధి కల్పనకు కూడా రవాణా శాఖ ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నాగ్పూర్లో ఈరోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రక్రియను రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రారంభించిందని చెప్పారు. 2025 జనవరిలో ప్రకటించిన విధానం ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 1600 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారని అన్నారు. వీటిలో ఇప్పటికే 24 కేంద్రాలు పనిచేస్తుండగా మరో 12 కేంద్రాలు ఏర్పాటు దశలో ఉన్నాయని, ఇప్పటివరకు సుమారు 10 లక్షల మంది ఈ కేంద్రాల ద్వారా శిక్షణ పొందారని కేంద్ర మంత్రి వివరించారు. ఈ కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించిన తర్వాత ఏటా సుమారు 1.15 కోట్ల మంది డ్రైవింగ్ శిక్షణ పొందుతారని, తద్వారా గణనీయమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని నితిన్ గడ్కరీ చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అసోంలోని జోర్హాట్ వైమానిక స్థావరం సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ఈరోజు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 5 సిబ్బంది మృతి చెందడం పట్ల భారత వైమానిక దళం IAF తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా ఈ విమాన ప్రమాదం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్క్వాడ్రన్ లీడర్ ప్రశాంత్ సింగ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభం కుమార్, సార్జెంట్ జితేంద్ర శర్మ, అగ్నివీర్ యు కెమరం కుమావత్, అగ్నివీర్ యు డానిష్ ఆలం విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించారని సామాజిక మాధ్యమం పోస్టులో తెలిపారు. దేశానికి వారు అందించిన ధైర్యం, సేవను ఎల్లప్పుడూ గర్వంగా, కృతజ్ఞతతో గుర్తుంచుకుంటామని ఆయన అన్నారు. ఈ విషాద సమయంలో దేశం వారికి అండగా నిలుస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు.

0: రాష్ట్ర పర్యటనలో భాగంగా సిమ్లాలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్ ప్రత్యేక సహాయ పథకం కింద 2,381 కోట్ల రూపాయలు, జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి ద్వారా 2,006 కోట్ల రూపాయలు, బాహ్య సహాయ ప్రాజెక్టుల కోసం 2,150 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. రాష్ట్రంలో 40,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులు, రికార్డు స్థాయిలో 2,911 కోట్ల రూపాయల కేటాయింపులతో కూడిన రైల్వే ప్రాజెక్టులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: హైడల్ ప్రాజెక్ట్ కి దృష్టి సే అగర్ హమ్ జానే, ఆప్ సబ్ పత్రకార్ రేణుకా డ్యామ్ కే బారే మే లంబే సమయ సే లిఖతే రహే, రేణుకా డ్యామ్ కో నేషనల్ ఇంపార్టెన్స్ కా ప్రాజెక్ట్ డిక్లేర్ కర్ దియా గయా హై ఔర్ 7,000 కరోడ్ రూపాయే ఉస్కే లియే శాంక్షన్ హో చుకే హై. హమారే లూరీ స్టేజ్ 1 హైడ్రో ప్రాజెక్ట్ కే లియే 1,800 కరోడ్ రూపాయే శాంక్షన్ హో చుకే హై ఔర్ కామ్ చల్ రహా హై. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సిర్మౌర్ ఆపరేషనల్ హో రహా హై, 531 కరోడ్ రూపీస్ ఉస్మే భీ ఖర్చ్ హుయే హై. రైల్వేస్ మే ఇసీ సాల్ హిమాచల్ 2,911 కరోడ్ రూపాయలు ఖర్చ్ హో రహే.
0: దేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలలో నైరుతి ఋతుపవనాలు విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD ఈరోజు తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, కేరళం, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిషా, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసినట్లు IMD శాస్త్రవేత్త అమిత్ కుమార్ తెలియజేస్తూ,
2: Dust storm warnings and thunder squall warnings are given for Rajasthan, so that's why you can see that orange color warning is issued for them. Similar warnings are issued for Madhya Pradesh also. Heavy rainfall warnings are issued today for East Uttar Pradesh, Bihar, Odisha, Assam, Meghalaya, Nagaland, Manipur, Tripura, Mizoram and Gangetic West Bengal. In South Peninsular India, you can see that heavy rainfall warnings are issued for Telangana, Coastal Andhra Pradesh, Coastal Karnataka, South Interior Karnataka, Kerala and Tamil Nadu.
0: హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియం వేదికగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఈరోజు ప్రారంభమైన తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ముగిసింది. వర్షం కారణంగా ఆటను 25 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 194 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 51 బంతుల్లో 8 ఫోర్లు 8 సిక్స్లు కొట్టి 102 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే అరంగ్రేటంలోనే చెరో 3 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ను 194 పరుగులకే కట్టడి చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫ్రాన్స్, స్లోవేకియా దేశాలలో పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఈరోజు బయలుదేరి వెళ్లారు. గ్రామీణ భారత వికాసంతోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధి కల్పనకు కూడా రవాణా శాఖ ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశంలో ఒక దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం. అనుబంధం చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం, P. సుశీల పాడిన పాట వింటారు.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట చిలిపి కృష్ణుడు చిత్రంలోనిది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు స్వరమాలిక చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత వినబోయే పాట జూదగాడు. ఈ చిత్రం నుండి జి ఆనంద్, పి సుశీల పాడినది.

కార్యక్రమంలో చివరిగా జీవితం చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వింటారు.

స్వరమాలిక విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలకు అవస్తోంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ యుఎస్ ప్రసాద్ గారి సాక్సో వాదనం వింటారు.

0: IAF has expressed grief at the loss of the lives. The IAF said that a court of inquiry is being constituted to ascertain the cause of the accident. Defence Minister Rajnath Singh has also expressed grief at the loss of 5 air warriors. The government has appointed Lieutenant General Dheeraj Seth as the next chief of the army staff with effect from 30th of this month. He is presently serving as the vice chief of the army staff. The present chief of the army staff, General Upendra Dwivedi, is retiring from service the same day. Union Petroleum and Natural Gas Minister Hardeep Singh Puri today said that tensions arising from the conflict involving Iran, the United States and Israel have increased challenges in the global petroleum sector, leading to a rise in crude oil prices. Speaking to the media at Ludhiana in Punjab, Mr. Puri asserted that the centre has, however, taken measures to ensure that Indian citizens are not adversely affected by the increase in fuel prices. As part of the celebrations leading up to the International Day of Yoga IDY 2026, the Ministry of Ayush, in collaboration with the Morarji Desai National Institute of Yoga and Hebbled, will organize a landmark global online yoga event tomorrow. The online yoga session will be held from 6:15 a.m. to 7:35 a.m. and is expected to witness participation from more than 130 countries. In men's cricket, India defeated Afghanistan by 7 wickets in a rain-affected first one-day international of the three-match series in Dharamshala, Himachal Pradesh. Chasing 195 runs, India overhauled the target in 22.5 overs. Indian skipper Shubman Gill scored unbeaten 84 of 66 balls. Earlier put into bat, Afghanistan were bowled out for 194 in 24.5 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వందే వందే భారతి బృందగానం వింటారు. రచన శ్రీ ఉప్పల అప్పలరాజు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీనాథ మహాకవి విరచిత అరుణోదయ వర్ణన సన్నుతి గీతాలు వింటారు. 6:30 చింతన. రెవరెండ్ ఆరేపల్లి రమేష్ గారిచే బైబిల్ సూక్తులు వింటారు. 6:35 పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో కలుపు నియంత్రణ కొన్ని జాగ్రత్తల గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియజేస్తారు. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఈ మాసపు పాట వందే మాతరం అంది మాతరం. రచన సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. గాయకులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీమతి శిష్లా శారద, శ్రీ డివి మోహనకృష్ణ. 7:20 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికలో నవలాకారుడు, నాటకకర్త, కథకుడు అయిన బుచ్చిబాబు జయంతి సందర్భంగా విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానం ప్రాముఖ్యత ఈ అంశంపై విశాఖపట్నం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శ్రీ సి బాల సతీష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. అనంతరం లేఖావళి, పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలు ప్రసారమవుతాయి. 8:00 సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ నుండి ప్రసారం. 8:35 అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమం విజయవాడ నుండి ప్రసారమవుతుంది. 9:35 పాటల పల్లకి, 10:00 వార్తావాహిని విజయవాడ నుండి ప్రసారం. 10:15 పాటల పల్లకి కొనసాగింపు. 10:30 ఆప్కి మన్పసంద్ వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన హిందీ పాటలు వింటారు వ్యాఖ్యాత శ్రీమతి కె చందన. 11:00 మధురిమ పాత తెలుగు చిత్ర గీతాలు వింటారు. 12:10 మధుమంజరి. 12:40 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎస్ వెంకటరావు పాడిన భక్తి గీతాలు వింటారు. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో రక్తదానం చేద్దాం, ప్రాణదాతలు అవుదాం ఈ అంశంపై డాక్టర్ సుగంధి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి డి శ్రీదేవి. 2:31 బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో మధురవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3

గంటలకు తెలుగులో నాటిక, విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఇక సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగం, 6 గంటలకు సమాచార వాణి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారం, 6:30 రేడియో సెట్స్పై ఇంగ్లాండ్ బర్మింగ్హామ్లో ఎడ్బాస్టన్ స్టేడియంలో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న ICC ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్. ఈ మ్యాచ్పై హిందీ ఆంగ్ల భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఇది కేవలం రేడియో సెట్స్పై మాత్రమే శ్రోతలు వినవచ్చు. ఇక రోజువారీ కార్యక్రమాలను యాప్ ద్వారా వినవచ్చు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం ప్రసారమవుతాయి. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖేతీ బచావ్ అభియాన్ కార్యక్రమం గురించి BCT కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వానా ప్రసాదరావు గారి ప్రసంగం, జానపద గీతం ప్రసారమవుతాయి. వ్యవసాయ సమాచారంలో చౌడు నేలలను బాగు చేసుకుందాం ఈ అంశంపై శ్రీమతి ఆర్ పార్వతి అందించిన శాస్త్రవేత్తల సూచనలు వింటారు. 7:45 స్వరమాలిక, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 9:15 స్పాట్ లైట్, 10:00 రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభ ఢిల్లీ నుండి ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. వాతావరణ సమాచారం. వాతావరణ హెచ్చరికల కేంద్రం వారు ఈరోజు రాత్రి అందించిన సమాచారం ప్రకారం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి జల్లులు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉండవచ్చు. ఇక ఉష్ణోగ్రతలు. వాల్తేరులో ఈరోజు రాత్రి నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు. గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.5 డిగ్రీల సెల్సియస్ కాగా, పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్. ఆంధ్ర కోస్త తీర ప్రాంతాల్లో ఈరోజు నుండి 3 రోజుల వరకు తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున చేపలు పట్టేవారు తీరంలో వెళ్లరాదని సూచిస్తున్నారు. వాతావరణ సూచనలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:15 దాటి 37 సెకండ్లకు అవస్తోంది. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ పై FM ప్రభాత ప్రసారాల్లో కలుసుకుందాం. అంతవరకు నమస్కారాలతో సెలవు తీసుకుంటోంది మీ విశాలాక్షి పూడిపెద్ది. శుభరాత్రి. జై హింద్.